ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 26వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: Rainbow 101.9.
1: ఎస్ బాస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్ స్టూడియోలో సమయం 6:10 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు మీరంతా సాటర్డేలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేశారు, అండ్ యూనో వాట్, సాటర్డే నాడు మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి లేకపోతే హ్యాపీగా ఉండాలి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీకెండ్స్ కాబట్టి మనకి చిన్నప్పటి నుంచే ఈ ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసుకునేందుకు కావాల్సిన సరంజామా అంతా ఈ టైంలోనే మనం యూనో పొందుపరుచుకోవాలి. లైక్ యూనో కంటిన్యూస్గా ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 ఈ మెగా హెడ్స్ని వినటం. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్, జాగింగ్, వాకింగ్, ధ్యానం, యోగా ఇలాంటివన్నీ పొద్దున పొద్దున్నే చేసేసుకొని ఇవాల్టిని రేపటిని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్కి అనుగుణంగా మనం మన యూనో టైంని షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు. సో

మీ హ్యాపీనెస్కి ఇంకా కొంచెం సంతోషాన్ని యాడ్ చేయడం కోసం ఇప్పుడు అయితే భక్తి పాటలతో ఏరి కూర్చిన క్షేత్రదర్శిని మీకోసం సిద్ధంగా ఉంది. పాప విముక్తి కోసం గౌతముడు స్నానం చేసిన పవిత్ర స్థలం అది. జ్యోతిర్లింగ రూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రం అది. అన్నింటినీ మించి ప్రాచీన కాలం నుంచి కుంభమేళాకు వేదికగా నిలుస్తున్న ఆ త్రిసంధ్యా క్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం. ఇవాళ మనం త్రయంబకేశ్వరం మహారాష్ట్రలో ఉన్న ఆలయం దాకా వెళుద్దాము. మీరంతా వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz లో క్షేత్రదర్శిని నాతో, నేను మీ ఆర్జే మురళి.

మహారాష్ట్రలో నాసిక్ జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో త్రయంబక్ పట్టణంలో ఉంటుంది ఈ త్రయంబకేశ్వర ఆలయం. దేవాదిదేవుడైన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటి. వేదకాలం నాటి గురుకుల పాఠశాలలు, అష్టాంగ మార్గాన్ని అనుసరించే ఆశ్రమాలు ఇక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీస్తు శకం 1755-1786 మధ్య

క్రీస్తు శకం 1755 1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాట. చూడటానికి ఇదో నల్లరాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతి గోడలు ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలో మరో ఆకర్షణ.

ఈ త్రయంబకేశ్వర ఆలయం ప్రాంగణంలో ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తుంది. శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకొని చిరుదీప కాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. లింగంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర స్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తుంది అంటారు. లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారు తొడుగును తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచి ఈ త్రయంబక ఈశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడిగా అలంకరిస్తున్నారట. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్ర వైఢూర్యాలతో విలువైన రాళ్లతో సుందరంగా ఉంటుంది. ఈ కిరీటం పాండవుల కాలం నాటిది అంటారు. దీని ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళ్తారట. తరువాత ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట. మరాఠాలు, ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్కి చేరి ఆపై అనేక చేతులు మారింది అని చెబుతారు.

జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయం నుంచి కాలినడకన 5 నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకోవచ్చు. దీన్ని శ్రీరావుజీ సాహెబ్ పాఠనేకర్ క్రీస్తు శకం 1691లో నిర్మించాట. ఈ కుశావర్త తీర్థం 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళకి ఆరంభ స్థలం అని చెబుతారు. ప్రపంచ 4 దిశల నుంచి సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారట. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులు శైవుల మధ్య తలెత్తిన వివాదంలో 100లాది మంది చనిపోయారట. ఆ సందర్భంలో ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటీ దగ్గర ప్రవహించే రామ్కుండ్లో స్నానం ఆచరిస్తే శైవ సాధువులు కుశావర్త్లో పుణ్యస్నానం చేస్తారట. గోదావరి నది కుశావర్త్ నుంచి రామ్కుండ్లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ 2 ప్రదేశాలు కూడా పవిత్రమైనవే అని చెబుతారు. అయితే భక్తులు సైతం కుశావర్త్లో స్నానం ఆచరించేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారట. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడం వల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ్ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త్లో స్నానం ఆచరించడం వల్ల పోగొట్టుకున్నారు అన్నది పురాణ ఇతిహాసం. అప్పట్లో వర్షభావంతో తీవ్రమైన కరువు ఏర్పడటంతో తన ఆశ్రమం చుట్టూ ఉన్న కొద్ది స్థలంలోనే ధాన్యం పండించి ఋషులకు భోజనం పెట్టేవాట గౌతమ్ మహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే దాన్ని తోలేందుకు ఒక దర్భను విసిరారట. ఆయన సూదిమొన గుచ్చుకొని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి బ్రహ్మగిరి మీద తపస్సు చేయగా శివుడు గంగను విడిచాట. శివుణ్ణి వీడటం ఇష్టం లేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరి మీద ఉన్న గంగాద్వార్, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతుందట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటు వెళ్లకుండా చేసి స్నానం చేశాట గౌతముడు. అందుకే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది ఆ ప్రదేశం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై భక్తి పాటల క్షేత్రదర్శిని. ఇవాళ మనం అద్భుతమైన క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాము. అది మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం. మనం ఇప్పటివరకు బ్రహ్మగిరి దాకా వెళ్ళొచ్చాం. ఈ బ్రహ్మగిరి అనేది సముద్ర మట్టానికి చాలా అడుగుల ఎత్తులో ఉంటుంది, అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా కూడా ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు. త్రయంబకేశ్వర్ నుంచి బ్రహ్మగిరికి వెళ్ళాలి. దాదాపు అరగంట సేపు ప్రయాణించిన తర్వాత బ్రహ్మగిరి పర్వతం మధ్యకి చేరుకుంటాం మనం. అక్కడి నుంచి కాలినడకన ఎక్కి గంగాద్వారికి వెళ్తారు. గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగమ్మ ఉదుంబర అంటే అత్తివృక్షంలో ప్రత్యక్షమై తర్వాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట. అదే గంగాద్వారంటారు. గంగాదేవి మొదట కనిపించి అంతర్ధానమైన చోట గంగామాత ఆలయం కూడా ఉంది. దీని ముందు గోముఖాబరపు రాతి కింద నుంచి గంగమ్మ ఉద్భవించింది అని చెప్తారనమాట. ఆ పవిత్ర గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులవుతారట. ఇక్కడ మాఘమాసంలో శుద్ధ ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఉత్సవం చేస్తారు. ఇక్కడి పంచతీర్థాల్లో గంగాద్వార ఒకటి, గౌతమ, అహల్య సంగమ, బిల్వ, ఇంద్ర అనే మరో 4 తీర్థాలు త్రయంబకేశ్వరంలోనే ఉన్నాయి. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన 108 శివలింగాలు ఈ గంగాద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి. 1907-1918 మధ్యలో కరంసీ హంసరాజ్ అనే భక్తుడు ఈ మెట్లు నిర్మించి గంగాద్వార్ వరకు సౌకర్యవంతమైన యాత్రా మార్గాన్ని ఏర్పరిచారు అంటారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శిని. నాతో నేను మీ ఆర్జే మురళి.

ఆదిశంకరుడు లోక కళ్యాణ నిమిత్తం తన జటాజూటం నుంచి గంగను ఇక్కడికి విడిచడానికి గుర్తుగా ఈ కొండ మీద శివుడి మోకాళ్ళు మోచేతులు గుర్తులు కనిపిస్తాయట. అక్కడ ఓ శివాలయం కూడా ఉంది, అందులో స్వామిని దర్శించుకోవచ్చు కూడా. బ్రహ్మగిరి మీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తిని సిద్ధిని పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఒక పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను 5 శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరి మీద ఉద్భవించిన గంగానది 3 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పు వైపు ప్రవహించే పాయని గోదావరి అని, దక్షిణం వైపు వెళ్లే నదిని వైతరణి అని, పడమటి వైపు పోయే నదిని గంగా అని పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తోంది. సిద్ధపురుషుడైన గోరఖనాథుని గుహ కూడా ఈ పర్వతంపైనే ఉంటుంది. అక్కడ పార్వతీదేవి మందిరం కూడా ఉంటుంది. కాళాసురుడు అనే రాక్షసుడు గంగాద్వారం దగ్గర ప్రవహించే గంగను చూసి తన పుక్కిట బంధించే ప్రయత్నం చేశాట. అప్పుడు గౌతమ మహర్షి ఆదిశక్తి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు ఆ రాక్షసుని వధించిందట. అయితే ప్రాణాలు విడుస్తూ శివభక్తుడైన రాక్షసుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరించడంతో ప్రసన్నురాలైన దేవి అతని కోరిక మేరకు కోలాంబిక అనే పేరుతో ఆ పర్వతం మీద స్థిరపడిందట. బాగుంది కదా కథ, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు

సత్యయుగంలో దేవదానవులు ఇద్దరూ కలిసి సాగర మథనం చేసినప్పుడు అమృతం పుడుతుంది. ఆ అమృత కలశాన్ని దేవతల పథకం మేరకు ఇంద్రపుత్రుడు ఆకాశ మార్గాన తీసుకుపోతుండగా దానికోసం దానవులు దేవతలతో తలపడి 12 రోజుల పాటు భయంకర యుద్ధం చేశారట. ఆ యుద్ధకాలంలో కలశం నుంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడ్డాయట. అవి హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, త్రయంబకేశ్వర క్షేత్రాల్లో పడ్డ కారణంగా సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఆ అమృత బిందువుల్ని రక్షించారట. అందువల్ల సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి విభిన్న రాష్ట్రాల్లో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళ జరుగుతుందట. ఆ 12 రోజుల యుద్ధం మానవజాతికి 12 సంవత్సరాలతో సమానం. దీని ఆధారంగా ప్రతి 3 ఏళ్లకు ఓ ప్రదేశం చొప్పున 4 చోట్ల కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే సింహరాశిలో గురుడు, సూర్యుడు వచ్చినప్పుడు గోదావరి పుట్టిన చోట, త్రయంబకేశ్వరంలో మేషరాశిలో సూర్యుడు, కుంభరాశిలో గురుడు వచ్చినప్పుడు హరిద్వారాలో, వృషభరాశిలో బృహస్పతి, మకర రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ప్రయాగలో, సింహరాశిలో బృహస్పతి, వృషభ రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఉజ్జయినిలోను కుంభమేళాలు జరుగుతాయని చెబుతూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో 1000 సార్లు, మాఘమాసంలో 100 సార్లు, వైశాఖంలో 1000 సార్లు గంగస్నానం చేస్తే ఎంత పుణ్యఫలం సిద్ధిస్తుందో అదే ఫలం సింహస్థ కుంభమేళాలో కుశావర్తంలో 1 సారి స్నానం చేస్తే లభిస్తుంది అంటారు. ఇదండి ఇవాళ అద్భుతమైన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర ఆలయం గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: ಸೈದಾ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತದು ತಾತ ಕೆಟ ತಕ ತೆತೆ ಹಿತದು ತಯ್ಯತ್ತು ತೆತೆ ಹಿತದು ತತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ಕತೆ ಹಿತ ತಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: ఎంత బాగున్నాయో కదా భక్తి పాటలు. ఈ అద్భుతమైన భక్తి పాటలు విన్నది మీరు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై క్షేత్రదర్శినిలో నాతో నేను మీ ఆర్జే మురళిని. రెయిన్బో స్టూడియోలో సమయం 6:59 దాటి 54 సెకండ్లు దాటి 7 గంటల కోసం ప్రయత్నిస్తోంది. 7 గంటల్లో మనం హెల్దీ మార్నింగ్స్లో ఏమేమి మాట్లాడుకుందామో వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్.

0: Rainbow 101.9.
1: మీరు ఎప్పుడైనా గమనించారా, సమయం ఎంత శ్రావ్యంగా ఎంత అద్భుతంగా లయబద్ధంగా నడుస్తూ వెళుతూ ఉంటుందో. 6 గంటలకి 5 గంటల 50 నిమిషాలకి ప్రారంభించాను నేను. ఒక్కో సెకండ్ని ముందుకు లాగుతూ, చేయబట్టుకొని ముందుకు లాగుతూ 7 దాకా తీసుకొచ్చిందండి మనని. మనం హెల్దీ మార్నింగ్స్లోకి ఎంట్రీ చేసాం. పొద్దున లేచిన తర్వాత మన మొహాన్ని మనం నవ్వుతూ అద్దంలో చూసుకుంటే ఆ రోజు జరిగే ప్రతి పని సక్సెస్ఫుల్గా సాగుతుందని ఏ జాతకం ఎందుకు చెప్పదో నాకు అర్థం కాలేదు. దాన్ని నిజం చేయాలంటే మీరు ప్రతిరోజు అదే పని చేయండి. పొద్దున లేవగానే విచ్చారిన మొహాన్ని చూసుకోండి, మీ నవ్వు మొహాన్ని మీరు చూసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. అద్దంలో మనని మనం చూసుకున్నప్పుడు అద్దంలో ఉన్న రూపం బయట ఉన్న మన నిజరూపంతో చాలా మాట్లాడుతుందట, మనని పొగుడుతుందట. మనలో ఉన్న గొప్పతనాలన్నింటినీ విశ్లేషించి పొగట్టం చేయటమే కాకుండా మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపి సరిదిద్దుకోమని చెబుతూ ఉంటుందట. అలా నిలువద్దంతో మాట్లాడుకునే అర్హత కూడా మనకి ఉంటుంది. సో ఆ ప్రయత్నం మీరు చేసి చూడండి, మీలో వచ్చిన మార్పును గమనించండి. అది మంచికే అయితే దాన్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ అది కాస్త అడ్డదిడ్డంగా ఉందనుకోండి, దాన్ని మార్చుకొని సవ్యంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అడ్డదిడ్డం అంటే అదే అండి, అంటే మన శరీరానికి ఎత్తు పొడవు కొన్ని కొలతలు ఉంటాయి కదా, ఈ కొలతలు మరీ విపరీతంగా ఉన్నాయనుకోండి, దాన్ని ఒక పరిధిలోకి తీసుకురావడం మన బాధ్యత. అలా చేయటం కోసమే ఈ ఉదయాలు వస్తాయి. ఈ ఉదయాల్లో మనకి చాలా మంచి రిలాక్సేషన్ అయిన తర్వాత ఉదయం వస్తుంది కదా, అంటే రాత్రి నిద్రలో ఫుల్ రిలాక్స్ అవుతాం కదా, ఆ తర్వాత వచ్చే ఉదయం కాబట్టి మన దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ పనులన్నీ ఈ టైంలో చేస్తేనే చాలా బాగుంటాయి. ఇంకెందుకు

వెయిట్ చేస్తున్నారు మీరు. గో, ఒక అద్దం ముందు నిలబడండి, మిమ్మల్ని మీరు పూర్తిగా చూసుకోండి. అంతవరకు మీకు ఒక అద్భుతమైన పాట, నువ్వు వస్తానంటే నేను వద్దన్నానా సినిమాలోంచి ఈ నిలువద్దం పాట మీకోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: 101.9।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్స్. ఇవాళ మే 16th సిక్కిం అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం మే 16న జరుపుకుంటారు, ఎందుకంటే 1975 మే 16న సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా అవతరించింది. ఈ రోజున సిక్కిం ప్రజలు పారేడ్లు, జాతీయ జెండా అంచనా, ఇంకా సాంప్రదాయ నర్తనాలు, స్థానిక వంటకాలు, బౌద్ధ మఠాలలో ప్రార్థనలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గత సంవత్సరం అంటే 2025 సిక్కిం తన 50వ వార్షికోత్సవంను జరుపుకుంది. దీనిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొన్నారు. సిక్కిం తన అందమైన పర్వతాలు, పచ్చని చెట్లు, బౌద్ధ సంస్కృతి, ఇంకా సహజ సంపదతో భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ అవతరణ దినోత్సవం కేవలం ఒక రాష్ట్రం జన్మదినం మాత్రమే కాదు, భారతదేశంలో సమైక్యత, శాంతి, ఇంకా వైవిధ్యాల పరమపదం కూడా అని చెబుతూ ఉంటారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ ఆర్జే మురళి.

సమ్మర్ చాలా భయంకరంగా ఉందండి. విపరీతమైన వేడి, రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే కానీ తగ్గుతున్నవి కనిపించట్లేదు. ఇటువంటి సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. సో ఎక్కువగా ఈ ఎండలో తిరగకుండా సమయాన్ని సరిగ్గా నిర్ణయించుకోవడం చాలా మంచిది. అంటే ఎక్కువ ఎండ ఉన్న సమయాల్లో, ముఖ్యంగా మధ్యాహ్నాల్లో 11 దాటిన తర్వాత నుంచి మధ్యాహ్నం 4 వరకు ఆ పనులన్నీ ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేసుకోవటం మంచిది. ఈ సమయానికి ముందు కానీ కొంచెం చల్లగా ఉన్న సమయంలో పనులు పూర్తి చేసుకోవటం మంచిది. ఎండను అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. సో చల్లని పదార్థాలు తీసుకోవటం చాలా మంచిది. చల్లని పదార్థాలు అంటే చల్లని పానీయాలు అనే కూల్ డ్రింక్స్ లాంటి వాటికి వెళ్లకుండా, ముఖ్యంగా మనం కొబ్బరి నీళ్ళు తాగడం, నిమ్మకాయ నీళ్ళు తాగడం ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి, లేకపోతే కొబ్బరికాయ నీళ్ళు లాంటివి అయితే బయట కొనుక్కోవాలి కదా, అటువంటివి తీసుకోవటం చాలా మంచిది. ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు కూడా విపరీతంగా మాలు మసాలా వేసినవి, తొందరగా అరగనివి ఇటువంటివి తీసుకునే కన్నా యూనో ఆకుకూరలు, మంచి పండ్లు, పచ్చని పండ్లు, రకరకాల కలర్స్ ఉన్న ఆకుకూరలను తీసుకోవటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి తెలిసిన టిప్సే కానీ ఎందుకో అస్సలు పాటించాం. సాయంత్రం అవ్వగానే ఈ ఎండ నుంచి తట్టుకోవడానికి బయటికి వచ్చేసి ఆ తర్వాత హోటల్స్ మీద పడి రకరకాలు తినడానికి అలవాటు పడుతూ ఉంటాం. సో అవాయిడ్ దాట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని, లేకపోతే అసలు ఏ పని చేయలేము, ఏమనుకున్నా అక్కడ వృధాగా కూర్చోవలసిన అవసరమే ఉంటుంది. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్దీ మార్నింగ్స్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్ అన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ, నేను మీ ఆర్జే మురళి. స్టూడియోలో సమయం 7:35 దాటి 5 సెకండ్లు అవుతోంది బాస్. ఫ్రెండ్షిప్ అనేది ప్రతి ఒక్కరూ యూనో నిభాయించాల్సిన ధర్మం అండి. ఫ్రెండ్షిప్ అనేదానికి ఈ మధ్య అర్థాలు రకరకాలుగా మారిపోతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అప్పట్లో అయితే అని చెప్పుకునే రోజుల దాకా వెళ్ళొస్తే ఫ్రెండ్ అంటే చాలు, కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా సాయంత్రం హాయిగా గడపాలన్నా వాళ్ళతో ఉన్నంత అనుకూలత ఇంకా మనకి ప్రపంచంలో ఎక్కడా దొరకదేమో అన్నట్టుగా ఉండేది. కానీ పెరిగి పెరిగి పెద్దవుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ ఈ ఫ్రెండ్షిప్ అనేది కాస్త నార్మలైజ్ అయిపోయింది. అంటే ఎలా మారిపోయింది అంటే ఫ్రెండ్షిప్ అంత లిస్టు మనకి యూనో కాంటాక్ట్ లిస్ట్లోనే ఉంటున్నారు. అండ్ మోస్ట్లీ ఏదైనా అవసరం ఉంటే అకేషనల్గా కలవటమే తప్ప ఇంకా కలవటానికి మనకు అంత సమయం కూడా ఉండట్లేదేమో అనిపిస్తుంది. కానీ అది కాదు, ఫ్రెండ్షిప్ అంటే మనం అకేషన్తో సంబంధం లేకుండా ఆయన సందర్భంతో సమయం లేకుండా కలిసేది ఫ్రెండ్షిప్. సో అటువంటి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి. ఫ్రెండ్స్ అందరినీ రెగ్యులర్గా టచ్లో ఉన్నామనుకోండి, మనం నిజంగా అనారోగ్యానికి చాలా దూరంగా ఉన్నట్టే లెక్క. సో ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచి విలువైన బంధం అని చెప్పుకోవచ్చు. దాన్ని కాపాడుకోవడానికి మీ శాయశక్తిలా మీరు ప్రయత్నించండి. ఆ తర్వాత తల వంచి మీ ఫ్రెండే మీ దగ్గరికి వస్తాడు. సో రోజు ఒకసారి వాళ్ళతో వీడితో మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రాజేష్ పాడిన ఒక మంచి పాట అండి, స్నేహం కోసం సినిమాలో మీ సొమ్మున నేస్తామా అనే పాట మీ అందరి కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ అజయ్ మురళి. మీకు ఒక వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ చెప్పనా? ముందు రోజు రాత్రి రోల్డ్ నట్స్, అదే రోల్డ్ ఓట్స్, ఇంకా మంచినీళ్ళు 1:1 రేషియోలో నానబెట్టి ఫ్రిడ్జ్లో కానీ చీకటిలో కానీ ఉంచండి. మరుసటి రోజు ఉదయం అందులో కొంచెం పాలు, లేకపోతే కొంచెం ఇంట్లోనే చేసుకున్న పీనట్ బటర్, ఇంకొంచెం చాక్లెట్ పొడి వేసి ఒక సగం అరటిపండు, మీకు నచ్చిన నట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది బాస్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని అప్పటికప్పటికే తయారు చేసుకోవాలి అంటే పెరుగుతో కలిపి కూడా ఇవన్నీ పదార్థాలను వేసి తయారు చేసుకోవచ్చు. సూపర్ డూపర్గా ఉంటుంది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చిట్కాలను చాలా తెచ్చాను ఇవాళ నేను. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. మనకి చాలామంది ఈ రోజులో తారసపడుతూ ఉంటారు. కలుస్తుంటాం మనం రకరకాల మనుషుల్ని, రకరకాల మనస్తత్వాలున్న మనుషుల్ని కలుస్తూ ఉంటాము. కాకపోతే ఈ మనుషులందరికీ మనం నచ్చాలి అనుకుంటాం చూడండి, అక్కడ మనం తప్పు చేస్తూ ఉంటాం. వాళ్ళకి నచ్చాలి అనుకునే అపోహలో, అదే జీవితం అనే ఊహలో ఏం చేస్తామనంటే

మనని మనం పూర్తిగా మర్చిపోయి మన ఇష్టాయిష్టాలను పక్కన పడేసి వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళ ముందు మనం ప్రదర్శిస్తూ ఉంటాం, వాళ్ళ నచ్చినట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇలా రోజులో కనబడే చాలామంది ముందు మనం ఒక్కో రకంగా ప్రవర్తించామనుకోండి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుందా? అస్సలు ఉండదు. ఇంకొకరి కోసం ఆలోచించి వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతకాల్సిన అవసరంలో మనకు నచ్చినట్టుగా బ్రతకడాన్ని బ్రతకడమే మర్చిపోతున్నాం. ఇలా నటించి నటించి జీవితాన్ని జీవించడం పూర్తిగా మర్చిపోవటం అస్సలు అవసరం లేదు. అందుకనే మనం మనంగా ఉండాలి. నువ్వు నువ్వుగా ఉండు, నువ్వు నీతోనే ఉండు. నిన్ను నిన్నుగా పూర్తిగా స్వీకరించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి, ప్రేమించే వాళ్ళకి కాస్త సమయాన్ని కేటాయించు. అప్పుడైతే బోలెడని సంతోషాన్ని, బోలెడంత సంతోషాన్ని నువ్వు మూటగట్టుకోవచ్చు. ఆ సంతోషం సగం బలం. ఆ బలాన్ని మించిన సంపద ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? యూ ట్రై ఫర్ దట్ బాస్. మీకోసం మీరు బ్రతికేందుకు ప్రయత్నించండి. ఇతరుల కోసం అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచించండి. మీ గురించి ఆలోచించా వాళ్ళ కోసం ఆలోచించడం ప్రారంభించండి. నేను కూడా మీకోసం ఆలోచిస్తున్నాను కాబట్టి మీరు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz కంటిన్యూస్గా ట్యూన్ చేసి వింటూ ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మీకోసం ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ముఖ్యాంశాలు వినిపించేందుకు ఉషారమణి గారు స్టూడియోలో ఉన్నారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తన కాన్వాయ్లోని వాహనాలను తగ్గించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సీఎం కాన్వాయ్ని 4 వాహనాలకు పరిమితం చేశారు. ఆ కాన్వాయ్తోనే ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గౌరవించేందుకు డాక్టర్ కె కేశవరావు చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్, కోదండరామ్ తదితరులు సభ్యులుగాను జీఏడీ కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. ఉద్యమకారులను అధికారికంగా గుర్తించాలనే దీర్ఘకాలిక డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా రేపు జరుగుతుంది. దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కోదాడ, కొత్తగూడెం, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. విద్యార్థులు గమనించాలి, సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. అమెరికా చర్చల్లో పరస్పర విరుద్ధ సంకేతాలు ఇచ్చిందని, తమకు ఆ దేశంపై నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఢిల్లీలో ఆరోపించారు. తాము ఏనాడు అణ్వాయుధాలు కోరుకోలేదని, ఉద్రిక్తతల నివారణకు ఇప్పటికీ దౌత్య మార్గానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తదుపరి దశ సంప్రదింపులను కొనసాగించేందుకు వీలుగా ఇజ్రాయెల్, లెబనాన్లు కాల్పుల విరమణను మరో 45 రోజుల పాటు పొడిగించాయి. తాజాగా వాషింగ్టన్లో నిన్న జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్లో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు మలేషియా షట్లర్తో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ జోడీ జపాన్ ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కి దూసుకుని వెళ్లారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: FM Rainbow 101.9.
1: ఎస్ బాస్, యువర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్ స్టూడియోలో. సమయం 8:04 దాటి 15 సెకండ్లు అవుతుంది. మీ అందరికీ వైబ్రాంట్ హైదరాబాద్లోకి స్వాగతం. భాషలు ఎన్ని నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే చాలా తొందరగా నేర్చుకోగలుగుతామట. మనిషి కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమిపై నివసిస్తున్నాడు కదా, మనలో ప్రతి ఒక్కరూ మాతృభాషని అవకాశాన్ని బట్టి ఇంకా 1-2 భాషల్ని నేరుస్తూనే ఉన్నాం. 2 ఏళ్ల నాటికే పిల్లల మెదడులో కొన్ని బిలియన్ న్యూరాన్ కణాలు ఏర్పడతాయట. ఒక్కో న్యూరాన్ మధ్య లంకె ఏర్పడి నెట్వర్క్ తయారవుతుంది. ఈ అల్లికను ఎంతగా ఉపయోగించుకుంటే అంత బలోపేతం అవుతుంది, లేకపోతే క్రమేపీ బలహీనపడి చాలా నెట్వర్క్ చచ్చిపోతుంది. అంటే ఐక్యూ లెవెల్స్ పడిపోతాయి. అందుకే పిల్లలతో మాట్లాడాలి, మాట్లాడించాలి, రకరకాల ఆటలు ఆడించాలి, వస్తువులను ముట్టుకొనించాలి కూడా. వాటిని వారు పరిశీలించి ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోనివ్వాలి. బయటకు తీసుకుని వెళ్ళి ప్రకృతితో మమేకం చేయాలి. వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా 7 ఏళ్ల కల్లా బిడ్డ న్యూరాన్ నెట్వర్క్ బలహీన పడిపోతుంది అని నిపుణులు చెబుతున్నారండి. అంటే తెలివితేటలు తగ్గిపోతాయనే కదా. 7 ఏళ్లలోపు బిడ్డలు కొత్త భాషల్ని చాలా సులభంగా నేర్చుకుంటారు. 40 లక్షల సంవత్సరాల భాషల్ని మనం నేర్చుకుంటున్నాం. 40 లక్షల సంవత్సరాలుగా రకరకాల భాషల్ని మనం నేర్చుకుంటున్నాం. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, ఇది భాష నేర్చే పద్ధతి కదా. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రతి సంవత్సరం మే 16వ తేదీన అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 16న జరుపుకుంటారు. దీనిని ఏటా పాటించడం ద్వారా ప్రజలు ఐక్యంగా శాంతియుతంగా కలిసి జీవించేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. వ్యక్తులు తమ మధ్య ఉన్న భేదాలను పక్కన పెట్టి ఒకరి మాట ఒకరు వింటూ ఒకరినొకరు గౌరవించుకోవటం ద్వారా దీన్ని సాధించగలరు. శాంతియుతంగా కలిసి జీవించడం అంటే భేదాలను అంగీకరించడం, ఇతరుల మాటలను వినడం, గుర్తించడం, గౌరవించడం, ఇంకా అభినందించడం, అలాగే శాంతియుతంగా ఐక్యంగా జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం అన్నమాట. వింటూ ఉండండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్ కోసం, మంచి పాటల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి, బన్నీ సినిమాలోంచి మీ అందరి కోసం సాగర్ అండ్ మాలతి పాడిన పాటలు.

బాగుంది కదా, ఎగిరిపోతే నిజంగా చాలా బాగుంటుందండి. అయితే మనం ఇవాళ స్పెషాలిటీలో 2017 డిసెంబర్ 8న మే 16వ తేదీని అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినంగా ప్రకటించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన తర్వాత ఈరోజు మొదటిసారిగా ఉనికిలోకి వచ్చింది. మొదటి అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవాన్ని 2018లో పాటించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తూనే ఉంది. 2000వ సంవత్సరాన్ని అంతర్జాతీయ శాంతి సంస్కృతి సంవత్సరంగా గుర్తించారు. ఇంకా 2001 నుంచి 2010 వరకు ఐక్యరాజ్య సమితి దీన్ని ప్రపంచ పిల్లల కోసం శాంతి అహింస సాంస్కృతిక అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించడం కూడా జరిగిందండి. ఈరోజుకున్న విశిష్టత అది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు వైబ్రాంట్ హైదరాబాద్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 8:39 ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఆగండి ఆగండి, నేను చెప్పినట్టు చేయండి. వేరుశనగ పప్పు కానీ లేకపోతే తెల్లది లేకపోతే నల్ల శనగలు కానీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టి అవి ఉడికేలోపు ఒక టొమాటో ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి తగినంత ఉప్పు ఫ్రెష్గా చేసిన మిరియాల పొడి కలిపి ఉడికించిన శనగలు వేసుకొని సలాడ్లా తింటే మస్తు మజా వస్తుంది బాస్. అంటే ఈ పొద్దున నుంచి మళ్ళీ మధ్యాహ్నం తినేదాకా కావాల్సిన ఎనర్జీ అయితే వస్తుంది. లేకపోతే ఇంకో పని చేయొచ్చు, 2 గోధుమ లేక మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ని లైట్గా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టి ఒక కోడిగుడ్డు వేడి పెనం మీద కొట్టి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసి రెండు వైపులా ఉడికాక దాని మీద ఒక టొమాటో స్లైస్ ఒక ఉల్లిపాయ స్లైస్తో పెట్టుకొని శాండ్విచ్లా తింటే కూడా మస్తు మజా వస్తుంది బాస్. ఇవి రెండు ట్రై చేయండి, ఒకవేళ అది కూడా నచ్చకపోతే, ట్రై చేసిన తర్వాత నచ్చకపోతే ఇంకోటి కూడా చెప్తాను, అది కూడా ట్రై చేయండి. కాస్త హెవీ అవుతుంది ఈరోజు నేను చెప్పేది, కాకపోతే మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. ఇప్పుడు ఒక మంచి పాట అండి, ఓకే బంగారం సినిమా నుంచి, కృష్ణ చైతన్య అండ్ జోనిత పాడి.

0: FM Rainbow 101.9
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే

వైబ్రాంట్ హైదరాబాద్ లో మీరు నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. స్టూడియోలో సమయం 8:48 దాటి 48 సెకండ్లు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదా? అయితే ఒక పని చేయండి, చిక్కటి పెరుగు ఒక కప్పులో తీసుకొని గుప్పెడు వేసిన వేరుశనగ గుళ్ళు వేసి అవి తోలు తీసినవి అయితే బాగుంటాయండి. కొంచెం సాల్ట్, ఒక అరటిపండు సన్నగా కోసి వేసుకుని తింటే మస్తు మజా వస్తుంది. తీపి ఇష్టంగా తినే వాళ్ళైతే కొంచెం తాటిబెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పని కూడా చేయొచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి, అక్కడ కీరా దోసకాయ ఉంటుంది చూడండి. ఆ దోసకాయ ఒకటి అంగుళం సైజులో తోలుతో సహా కోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఆవ నూనె, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తింటే మస్తు మజా వస్తుంది. ఇవన్నీ శరీరానికి చలవ చేసి కడుపులో చల్లగా ఉంచేవే, సులభంగా చేసుకుంటూ లైట్గా ఉండేవి కూడా, పొయ్యితో పనే లేకుండా కూడా చేసుకోగలిగేవి. సో ఇంకేందండి, పొద్దున పొద్దున్న చల్ల చల్లగా ఆహార పదార్థాలు, ఇటువంటివి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కడుపులో పడిందనుకోండి, గట్ మనకి థ్యాంక్స్ చెప్పుకుంటుంది బాస్. గట్ థ్యాంక్స్ చెప్పిందనంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. పై ఇప్పుడు ఒక వండర్ఫుల్ పాట, నిన్ను కోరి సినిమాలోంచి వన్స్ అపాన్ ఎ టైమ్ అంటూ ఆ రోజుల్లోకి తీసుకెళ్తారు మనకి అరుణ్ గోపన్ గారు. సో ఆ పాట మీకోసం, వింటూ ఉండండి.

మీరంతా వైబ్రాంట్ హైదరాబాద్ వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్ పై. స్టూడియోలో టైం ఇస్ రన్నింగ్ అవుట్, 9 గంటలు కావస్తోంది. సరిగ్గా 9 గంటలకి మీకు న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తన కాన్వాయ్లోని వాహనాలు తగ్గించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సీఎం కాన్వాయ్ని 4 వాహనాలకు పరిమితం చేశారు. ఆ కాన్వాయ్తోనే ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గౌరవించేందుకు కేశవరావు చైర్మన్గాను, మంత్రి పొన్నం ప్రభాకర్, కోదండరామ్ తదితరుల సభ్యులుగాను, జేఏడీ కార్యదర్శి కన్వీనర్గాను ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రేపు జరుగుతుంది. దేశంలోని 23 ఐటీలు బీటెక్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కోదాడ, కొత్తగూడెం, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు జరిగే మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్1, హిస్టరీ పేపర్1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. తదుపరి దశ సంప్రదింపులు కొనసాగించేందుకు వీలుగా ఇజ్రాయెల్, లెబనాన్లు కాల్పుల విరమణను మరో 45 రోజుల పాటు పొడిగించాయి. తాజాగా వాషింగ్టన్లో నిన్న జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్లో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు మలేషియా షట్లర్తో తలపడతారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై వైబ్రాంట్ హైదరాబాద్. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అండి. ప్రతి సంవత్సరం మే 16వ తేదీన అంతర్జాతీయ కాంతి దినోత్సవంగా జరుపుకుంటాం. 1960లో భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీర్ అయిన థియోడర్ మైమూన్ లేజర్ని మొట్టమొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించిన జ్ఞాపకార్థం దీన్ని జరుపుకుంటారు. థియోడర్ మైమూన్ లేజర్ని మొట్టమొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించిన రోజు అన్నమాట. ఈ సంవత్సరం మన జీవితాల్లో కాంతి అనే ఇతివృత్తంతో ప్రారంభమవుతోంది. ఈ కాంతి మనకు ముందుగా సాగే మార్గాన్ని నిర్దేశించాలని దీని ఉద్దేశం అండి. అయితే అంతర్జాతీయ కాంతి దినోత్సవం యొక్క మూలాలు 2015 నాటివే. ఆ సంవత్సరంలో కాంతి శాస్త్ర విజయాలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా దాని అనువర్తనాల గురించి అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కాంతి మరియు కాంతి ఆధారిత సాంకేతికతల సంవత్సరాన్ని పాటించింది. ఇంకా 2015 విజయవంతం అయిన తర్వాత యునెస్కో కార్యనిర్వాహక మండలి 2016 సెప్టెంబర్ 19న అంతర్జాతీయ కాంతి దినోత్సవం అనే భావనకు మద్దతు ఇస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మొట్టమొదటిసారిగా 2018లో మే 16న ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. మన సమాజాన్ని, దైనందిన జీవితంలో వివిధ అంశాలను విప్లవాత్మకంగా మార్చడంలో కాంతి ఆధారిత సాంకేతికతల ప్రాముఖ్యతను గుర్తించుకోవడానికి యునెస్కో స్థాపించిన వార్షిక వేడుకే అంతర్జాతీయ కాంతి దినోత్సవం. మన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంతో కాంతి పోషించే పాత్రను, అలాగే కళలు మరియు సంస్కృతి, విద్య, వైద్యం, సమాచార ప్రసారాలు, విజ్ఞాన శాస్త్రం, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భవిష్యత్తు ఆవిష్కరణలకు స్ఫూర్తినివ్వడాన్ని ప్రముఖంగా చూపించడానికి ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. సో ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

మీరంతా వైబ్రాంట్ హైదరాబాద్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. 9:19:19 స్టూడియోలో టైమ్ అయితే ఇప్పుడు వినిపించబోయే పాట సూపర్ అండి. అంటే డబ్బింగ్ సినిమాలో పాటల సాహిత్యం చాలా బాగుంటుంది కొన్ని సినిమాల్లో అయితే. అందులో సఖీ సినిమాలో అలై పొంగెరా కన్నా ఆ పాట నిజానికి 18వ శతాబ్దానికి చెందిన ఊతుక్కాడు వెంకట సుబ్బయ్య కవి రాసిన ఒక తమిళ కీర్తన ఇది. దాన్నే తమిళ సినిమాలో యథాతథంగా వాడుకున్నారు. అయితే తెలుగులో దీన్ని వేటూరుగారు రాశారండి. అసలు ఈ పాట ఏదో సినిమా కోసం రాసిన పాటలాగా అనిపించదు. నిజంగా ఎవరో వాగ్గేయకారుడే రాసినట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా సాహిత్యాన్ని అందించారు వేటూరి గారు. ఒక సుగంధం వానలా సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా అంటూ బా ఎంత అద్భుతంగా సాగుతుందో. నేను చెప్పే కన్నా మీరే వినండి.

ఇక ధీరా ధీరా ఓ రణధీర కేజీఎఫ్ సినిమాలో ఈ పాట నిజ చిత్రంలో కంటే అంతెందుకు మిగిలిన అన్ని భాషల్లో కంటే కూడా తెలుగులోనే బాగా ఇంపుగా అనిపిస్తూ ఉంటుంది. తెలుగు పాటల్లో ధ్వన్యనుకరణ శబ్దాలను వాడారు, దానివల్ల శ్రోతలకు ఒక విధమైన శబ్దానుభూతి కలుగుతుంది. రామజోగయ్య శాస్త్రి గారు సందర్భోచితమైన సమర్థవంతమైన పదప్రయోగాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ పాట రచనలో. కొసమెరుపు ఏమిటంటే ఈ పాటకి మిగతా నాలుగు భాషలతో పోలిస్తే యూట్యూబ్లో అధిక వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

తర్వాతి పాట రాయిని మాత్రం కంటే దశావతారం సినిమాలో ఈ పాటను వెన్నెలకంటి గారు రాశారండి. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని, ఆయన నమ్మిన మతాన్ని తప్ప ఎంత బెదిరించినా వేరొకరికి తలంచని దృఢచిత్తం గల భక్తుడి మనోగతాన్ని చక్కగా భావం చెడకుండా తెనుగీకరించారు ఈ పాటని. హరిణి తలుచు నా హృదయం నేడు హరుణి తలుచుట జరగదులే, అష్టాక్షరం తెలిసిన నోరు పంచాక్షరం పలకదులే. వా, ఎంత బాగుంది కదా ఈ పాట. తర్వాత ఇంకో పాట కూడా వినిపించబోతున్నాను, శశివదనే అనే ఒక అద్భుతమైన పాట అండి. ఇది ఇరువరు అనే తమిళ డబ్బింగ్ సినిమా ఇద్దరులోని పాట. వేటూరు గారు ఈ పాటని అచ్చతమిళం నుంచి తేనెలూరు తెలుగు పాటగా మార్చేసిన మాయావి ఆయన. అసలు ఇందులో వాడిన పదాలని పాట రూపంలో వింటుంటే చెవులకు అమృతాన్ని అందించినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా, అందెల వెన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా. ఎంత బాగుంటుందో వినండి ఈ రెండు పాటలు మీకోసం. ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: తర్వాత వినిపించబోయే పాట ఏంటో తెలుసా? ఏ మాయే నా కవిత. ప్రియురాలు పిలిచింది అనే తమిళ డబ్బింగ్ సినిమాలోని ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ పాటలో చరణాల్లో వాడిన పదాలు భలే గమ్మత్తుగా ధ్వనిస్తాయి. దానికి తోడు ఇందులో చిత్రగారికి గాత్రంలో ఎడబాటు విరహ బాధని చక్కగా పలికించారు. ఈ ఒక్క పాటే కాదు, ఈ సినిమాలో అన్ని పాటలు ఆణిముత్యాలే. సంధ్య వేళలో మనసు మూల మరుగైన మోము మది వెదికెలే, మండుటెండలో నగర వీధిలో మసలి మసలి మదివాడలే. బా, ఎంత బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వినండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శశివదనం ప్రియమథనం. శివపురం అనే మలయాళ డబ్బింగ్ సినిమాలో ఉన్నది పాట. మలయాళంలో యేసుదాస్ గారు పాడగా తెలుగులో ఆయన కొడుకు విజయ్ యేసుదాస్ గారు పాడారనమాట. వనమాలి గారు మలయాళ పాటలోని అర్థాన్ని చెడకుండా ఉండేందుకు గాను ఈ పాటలో విరివిగా సంస్కృత ఉపమానాలని వాడారు. మలయాళ పాటలో కంటే ఎక్కువ తెలుగు పాటలోనే ఎక్కువ సంస్కృత శబ్దాలు వినపడతాయి ఇందులో. శశివదనం ప్రియమథనం సాగర సౌందర్యం సుధలులకే సుమనయనం సురభిళ సూర్యకణం. బా ఎంత బాగుంటుందో ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz.

0: Yes, boss, the All India Radio, Akashwani, FM 101.9 MHz. You know what? May 3rd, 2026, na jarigina NEET examination raddu ayindi. తిరిగి నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులు తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయమే ఇది. కానీ ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయంగా భావించి నిరుత్సాహపడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం అండి. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేశారు. రద్దు చేసిన నీట్ 2026ను మళ్ళీ జూన్ 21న రీకండక్ట్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది. కొత్త రిజిస్ట్రేషన్ అస్సలు అవసరం లేదండి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, జాగ్రత్తగా కూర్చొని 30 రోజులు కరెక్ట్గా చదివారనుకోండి, మొన్న రాసిన దానికన్నా ఇంకా బాగా రాయటానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఒక సెకండ్ ఛాన్స్ కింద తీసుకొని దీన్ని యూనో మంచి రిజల్ట్ కోసం మీ ప్రయత్నం మీరు చేయండి. అస్సలు ఆందోళన పడద్దు. స్టూడియోలో సమయం అయితే 9:53 అండి. సో నెక్స్ట్ ఆర్జే జయశ్రీ ఆల్రెడీ స్టూడియోలో ఉంది. హాయ్ జయశ్రీ.
1: హ్యాపీ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ?
0: ఐఎమ్ వెరీ గుడ్, హౌ ఆర్ యూ?
1: I'm super, super excited for my show now.
0: నాకు తెలుస్తోంది. ఏంటి స్పెషాలిటీ, ఏంటి, వాట్ ఆర్ ద స్పెషల్స్ ఇన్ యువర్ షో?
1: సో ప్రతిసారి ఆకాశవాణిలో మనం ఎందరో గెస్ట్ని ఆహ్వానిస్తాము. వాళ్ళ నుంచి చాలా మంచి మాటలు, మంచి హ్యాబిట్స్ అండ్ చాలా చాలా నేర్చుకుంటాము. సో అలాగే ఒక గెస్ట్ మనతో ఉన్నారు అండ్ ఆయనని మీకు పరిచయం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను.
0: ప్లీజ్ నేమ్ ద గెస్ట్.
1: వెల్, మిస్టర్ నూర్ ఫరిష్తా ఒక బిహేవియర్ స్కిల్స్ ట్రైనర్ అండ్ ఒక చాలా చాలా నేర్పిస్తారు. ఇంకా సస్పెన్స్ కొంచెం పెట్టి మీకు షోలో అన్ని అన్ని వివరాలు చెప్పిస్తాను.
0: దాట్స్ రియలీ వండర్ఫుల్. నిజంగా మనకి కావాల్సిన యూనో బిహేవియరల్ యాక్ట్స్ గురించి చెప్పడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎనీవేస్ యూనో వాట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ జయశ్రీ షో. మై టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. 9:54:28. యూ హ్యావ్ ఫన్, ఫ్రూలిక్ అండ్ హ్యాపీనెస్. కంటిన్యూస్గా వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి ఇది. కింగ్డమ్ సినిమాలోంచి రవిచందర్ పాడిన పాట.

రాష్ట్రవర్తన దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డిజిటల్ మోసాలు, నకిలీ నోటీసులు అరికట్టేందుకు సిబిఐ అభయ అనే ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ తెచ్చింది. ప్రజలు తమకు వచ్చిన సిబిఐ నోటీసులను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి అవి నిజమా కాదో చాట్ బోర్డ్ ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధన పొదుపు చర్యల భాగంగా సుప్రీంకోర్టు ఇకపై సోమ శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుపుతుంది. న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించనుండగా రిజిస్టర్లోని 50% మంది ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచే పనిచేసేలాగా వీక్లీ రోస్టర్ సిద్దం చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. మే 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కమిటీలో లోక్సభ నుంచి ఎంపీలు టీకే అరుణ, కడియం కావ్య సహా 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ITR 1, ITR 4లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఆదాయం పన్ను విభాగం నిన్నటి నుంచి వీలు కల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి కేటగిరీ 1 PhD ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్ 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని వివరాలకు మే 20వ తేదీ నుంచి వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. కృత్రిమ మేధాధారిత క్లౌడ్ సేవల సంస్థ భారత్ క్లౌడ్ హైదరాబాద్లోని కంట్రోల్లెస్ డేటా సెంటర్లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయ ఏఐ రెడీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 ఏళ్లలో 950 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, ప్రభుత్వాలు సంస్థల డిజిటల్ వేదికలకు మద్దతిస్తామని సంస్థ సీఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. జూన్ 2వ తేదీన

0: where they are more interested through their passion and then make that a career. And how beautiful is that? So how do you train them? How do you coach them?
1: Absolutely, absolutely. It's okay. You know, according to a survey conducted, an average individual changes close to around, you know, 5 to 6 careers during his lifetime. Ooh. And more than 10 to 12 jobs. That's minimum I'm talking about.
0: That's a huge statistics, yeah.
1: Absolutely. So that's absolutely okay. I believe there's a beautiful word called passion. And I always say that passion is more than a motorcycle, right? So do whatever you're passionate about. And if you're doing something what you love, then you're no longer working. That's what I feel.
0: Absolutely. A lot of people say that, you know, jab man lag jata hai kaam mein, toh kaam kaam nahi lagta. You don't feel that it's this thing, right? So we'll take a small break and we'll be right back with, I have so much to talk and ask, and our listeners are indeed very excited to listen to you right now. We have a very small break and we'll be right back. Stay tuned. This is Akashwani FM Rainbow 101.9. I'm RJ Jayashri right here with you. Rainbow adds colors to your life.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురే

ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. సమాజంలో 5% ఉన్న నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే 95% సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలాగా పోలీస్ శాఖను సమాయత్తం చేస్తామని నిన్న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన పెంచాలని కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్టుతో సాయంత్రం 7:30కి తలపడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30కు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: नेचर का प्रोटेक्शन करना ही होगा हमसे पहले, तो उसके बाद ही दुनिया ने इन्वायरमेंटल प्रोटेक्शन को सीरियसली लेना स्टार्ट किया सच, क्योंकि समझ आया अगर नेचर सेफ नहीं है तो हम भी सेफ कहाँ हैं, ये मैंने पहले भी कहा। और यहीं से एक अवेयरनेस जर्नी स्टार्ट होती है जो आज भी कंटिन्यू है। लेट्स स्टार्ट, इसी के साथ हम सुनते हैं एक बहुत ही खूबसूरत सा गाना।
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ హర్పల్ ఆప్కే సాత్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: തണുക്കേ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: किनारा मिल गया होता, अगर वो अगर नहीं मिला तो, और ये गाना है ताजमहल का, जो वादा किया वो निभाना पड़ेगा,
1: बिल्कुल
0: दोनों कौन सा गीत प्ले करो?
1: बिल्कुल
0: बहुत बहुत
1: मैं कोशिश करती हूँ। हाँ मैं जो वादा किया बिल्कुल प्ले करूंगी रफी साहब की आवाज़ में। हाँ
0: तो वो नहीं क्या होगा
1: थैंक
0: ना,
1: थैंक
0: मुझे तेरी मोहब्बत का सहारा
1: मैं वो भी
0: मिला है।
1: ढूंढती हूँ, मुझे तेरी मोहब्बत का सहारा। हाँ
0: ठीक है, शुक्रिया।
1: ठीक है, थैंक यू सो मच, अल्लाह हाफिज़। ऑलराइट ठीक है, और भी कॉल्स लेंगे हम, लेकिन एक छोटा सा ब्रेक एंड विल बी राइट बैक, स्टे ट्यून्ड। दिस इज आकाशवाणी FM रेनबो 101.9, रेनबो एड्स कलर्स टू योर लाइफ।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: వెల్కమ్ బ్యాక్, ये है आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9। हमारे कॉल्स लगातार आ रहे हैं। वेल, टॉपिक है इंटरनेशनल डे ऑफ लिविंग टुगेदर इन पीस, साथ में शांति के साथ कैसे रहें, ये बात है। और बहुत सारी प्रॉब्लम्स ऐसी जद्दोजहद होती रहती है जो आप सुलह करते रहते हैं, तो मुझे जानना है कि आपने कौन सा ऐसा प्रॉब्लम सुलह किया। वेल हेलो रेनबो।
4: हेलो रेनबो, जय श्री गुरु।
1: नमस्कार अंडी, मी पेरु రమణయ్యారు, సారీ ఇప్పుడే లైన్ కట్ అయిపోయింది, మళ్ళీ కలిసింది, చాలా సంతోషం. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం
4: పర్వాలేదు, చాలా బాగుంది,
1: మంచిది మంచిది. మీరు
4: దేవుడు నడిపిస్తాడు, చెప్పమ్మా.
1: ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతో కుటుంబాలని చూసుంటారు, చాలా గొడవలు అయి ఉంటాయి, మీరు ఎప్పుడన్నా వాళ్ళ మధ్యలో వెళ్ళి లేదమ్మా ఇది మంచి చెడు అలా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
4: ఉన్నాయమ్మా, ఒకటే ఒక సందర్భం ఉంది, ఎన్నో ఉన్నాయి కానీ అన్ని కూడా ఒక్కటైతే బాగా గుర్తుంది. మా రిలేషన్స్ లోనే, మా మేనకు కూడా సంబంధంలోనే పెద్ద గొడవలు అయిపోయినాయి. గొడవలు అయిపోతే నేను దూరేసి దానికి ఇద్దరికి సర్ది చెప్పి మళ్ళీ ఒకటి చేశాను. మా వాళ్ళు విడిపోయే పరిస్థితులు ఉంటే కూడా ఇద్దరిని ఒకటి చేశాను, నాకు అది చాలా సంతోషం అయిపోయింది. మిగతా
1: ఇప్పటికీ ఇప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా?
4: ఇప్పటికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
1: చాలా చాలా సంతోషం, ఒక ఒక కుటుంబాన్ని నిలబెట్టారన్నమాట.
4: అంతేమ్మా, నేను నిలబెట్టడం కాదు, మన యొక్క సలహా ఇచ్చాము, సలహాకు వాళ్ళు ఒప్పుకున్నారు, సంతోషపడ్డాము, మనకు కూడా సంతోషము, వాళ్ళకు కూడా.
1: మీ పెద్దరికం అంతే. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు, లంచ్ టైం అని చూడకుండా కాల్ చేశారు, చాలా ధన్యవాదాలు.
4: సంతోషం, మా జయశ్రీ గారు వస్తే లంచ్ కూడా ఆకలి కాదు.
1: అయ్యో థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఆల్ రైట్, దట్ వాజ్ రమణయ్య గారు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వెన్ యునో యూ టేక్ టైమ్, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ దే టేక్ టైమ్ అండ్ కాల్. రమణయ్య గారు ఈజ్ అ సీనియర్ సిటిజన్ అండ్ హూస్ రియలీ a wonderful person and he's a greatest caller. He told me that he's above 80 years old and the patience that he has to pick up the phone, dial the number and talk to us. Itna sara pyar kahan rakhu main, kahan samet ke rakhu bataiye. Well, we're moving ahead, we have more callers, lekin maine socha ek gana suna de, jo vaada kiya nibhana padega, Taj Mahal film se Rafi saab ki awaaz mein. Here we go, take it away.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: హాయ్ హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జస్ట్నే హైదరాబాద్లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. ఆఫ్టర్నూన్ అనేది కేవలం టైం కాదు, మన మనసుకు ఒక చిన్న రిఫ్రెష్ బటన్ లాంటిది. కాస్త నవ్వుకుంటే, కాస్త మంచి పాటలు వింటే మిగతా రోజు మొత్తం సూపర్ ఎనర్జీతో సాగిపోతుంది. కాబట్టి కాసేపు మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టండి, మీ పనులు కొంచెం స్లో చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఎన్నో ముచ్చట్లతో, ఇంకెన్నో అద్భుతమైన పాటలతో నేనైతే మీ ఎనర్జీని పంపు చేయడానికి వచ్చేసాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాము, తర్వాత మాట్లాడుకుందాము. నాన్ స్టాప్గా సాటర్డే ఆఫ్టర్నూన్ షోని ఎంజాయ్ చేద్దాము. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సాంగ్ కంటే ముందు మనం ఒక చిన్న కమర్షియల్ స్పాట్ వినేద్దాం, తర్వాత సాంగ్ తో కంటిన్యూ చేసేద్దాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

తెలంగాణ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్కి ఒక మంచి పేరుంది మనకి కదా. తెలంగాణ ప్రసిద్ధ వంటకాలలో ప్రతి ఒక్కదానికి ఒక కథ, ఒక సంప్రదాయం ఉంటుంది. వాటిల్లో కొన్ని మనం డైలీ చేసుకునే వాటిల్లో సర్వపిండి అని కానీ, సకినాలు మనం సంక్రాంతికి చేసుకుంటాం, హైదరాబాద్ బిర్యానీ, జొన్న రొట్టె, పచ్చిపులుసు. ఎస్, పచ్చిపులుసు అనగానే నాకు నోరైతే ఊరుతుంది. ఆల్రెడీ సమ్మర్, సమ్మర్లో అసలు పచ్చిపులుసు అన్నం మధ్యాహ్నం చల్లగా తింటే నోటికి పుల్ల పుల్లగా తీయదీగా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అసలు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. ఈ పచ్చిపులుసులో డిఫరెంట్ డిఫరెంట్ పచ్చిపులుసులు కూడా ఉన్నాయి. మనకి మ్యాంగో పచ్చిపులుసు అని చేస్తాము, వంకాయ పచ్చిపులుసు అని చేస్తాము, బీరకాయ పచ్చిపులుసు అని కూడా చేస్తాము. సో మీరు ఎప్పుడైనా ఇవన్నీ ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా అనిపించింది? ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ట్రై చేసి తినేద్దాం అనేసి అనుకుంటే కనుక ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా తినేసేసేయండి మంచిగా. దీనికి ఎలాంటి స్టవ్ కూడా అవసరం లేదు మనము, ఒక్క పోపికి తప్ప. కానీ మిగతా అన్నీ కూడా పచ్చి వాటితోటే చేస్తాం కాబట్టి దీన్ని పచ్చిపులుసు అనేది అంటారు. సరే, ఏది ఏమైనా మనం ఇంకా మాట్లాడుకుందాం ఇంకా ఇంకొక డిష్ గురించి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జష్నే హైదరాబాద్లో, మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.

0: సర్వపిండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జష్నే హైదరాబాద్లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. తెలంగాణ నేలంటేనే కేవలం పాటలు పండుగలు కాదు, రుచులకి కూడా ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి మన సర్వపిండి అలాంటిదే. ఈ సర్వపిండి అనేది మనకి ఒక కథ. ఒకప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఉదయం వెలుతురు రావడానికి ముందే రైతులు పొలాలకి వెళ్ళాల్సి వచ్చేదట. ఇంట్లో ఉన్న అమ్మమ్మలు ఏం ఆలోచించారంటే, ఎంత తొందరగా వీళ్ళకి తొందరగా తక్కువ సమయంలో వాళ్ళకి ఎక్కువగా ఎనర్జీ ఇచ్చేట్లాంటిది ఏదన్నా ఒక ఐటెం ఉందా అనేసి ఈ సర్వపిండిని కనుక్కున్నారు. దీంట్లో బియ్యము పప్పులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్స్ చేసి ఒక ప్యాన్లో వేసేసి చిన్న చిన్న రంధ్రాలు, అంటే మన బాన్లీకి అంటారు లేదంటే మూకుడు అంటారు, మూకుడికి మొత్తం కొద్దిగా నూనె వేసేసి ఒత్తేసి, అంటే తక్కువ ఆయిల్ తోటి ఎక్కువగా మనకి పోషకాలతోటి కూడిన ఆహారం అన్నమాట ఇది చేసేసి తినేవాళ్ళట. తిని వెళ్తే వాళ్ళకి మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయకుండా, అంటే ఎక్కువసేపు వాళ్ళు పని చేసుకోగలిగేవారట దీంతో. దీన్ని సర్వపిండే కాదు, తపయాల చెక్క కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. మీకు తెలిసిన ఇంకా ఏదన్నా దీనికి ఇంకో ఏదన్నా పేరుంటే మీరు నాకు చెప్పేయచ్చు. సరే, ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నాము, తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. ఇది జస్నీ హైదరాబాద్.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ నెదర్లాండ్స్ స్నేహానికి హేగ్ను ఒక సజీవ చిహ్నంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహా సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంత్రి ఈరోజు హైదరాబాద్ మలక్పేట ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను పరిశీలించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావును ఈ కమిటీకి చైర్మన్గా నియమించింది. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది డబుల్ కా మీటాలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నాకు ఎప్పుడు డబుల్ కా మీటా షోకి వచ్చినా అన్నం తిన్న తర్వాత తినే డెజర్ట్సే గుర్తొస్తాయి. ఎందుకో ఆ డబుల్ కా మీటా అనగానే ఆ స్వీట్ అసలు అంటే నోట్లో ఇట్లా మౌత్ వాటరింగ్ అనుకోండి, ఇంకా అంతే. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేను ఒక వియర్డ్ కాంబినేషన్ చూశాను.

మా హస్బెండే అన్నం పరమాన్నం తింటున్నాడు, పరమాన్నంలో ఆవకాయ నంచుకొని తింటున్నాడు, చాలా బాగుంది నువ్వు కూడా ట్రై చేయి అనేసి. నాకైతే ఇలా కూడా తింటారా అంటే, మనం అన్నం తర్వాత డెజర్ట్ తింటాము లేదంటే స్వీట్ తింటాము లేదంటే ముందు స్వీట్ తిన్న తర్వాత అన్నంలో పప్పు ఉప్పులు పప్పులు కూరలు వేసుకొని తింటాం, కానీ ఇలాంటి వియర్డ్ కాంబినేషన్స్ నేను చాలా చాలా రేర్గా చూస్తాను. సో మీకు ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా తెలిసి ఉంటే మీరు నాకు మెసేజ్ చేసేసేయండి 9140233484 సో నేను కూడా తెలుసుకుంటా ఇంకా వింత వింతగా ఉన్నాయా ఏమైనా అనేది. ప్రస్తుతానికైతే ఈ సాంగ్ వినేసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 91.9 MHz. ఇది డబుల్ కా మీటర్ ప్రోగ్రామ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది డబల్ కా మీటాలో. మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. మన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా గుర్తు చేసుకునే రోజు ఇది. అదే మన సిక్కిం డే. ఒకప్పుడు సిక్కిం ఒక చిన్న రాజ్యంగా ఉండేది, కానీ మన ప్రజల అభిప్రాయంతో 1975లో అది భారతదేశంలో కలిసిపోయింది. అదే సిక్కిం భారతదేశ విలీనం అనేసి అంటారనమాట. May 16th సిక్కిం భారతదేశం యొక్క 22nd రాష్ట్రంగా మారింది. ప్రకృతి అందాలతో, పర్వతాల మహిమలతో, కాంచన్జంగా పర్వతం సాక్షిగా నిలిచిన ఆ నేల ఈరోజు గర్వంగా తన చరిత్రను జరుపుకుంటుంది. చిన్న రాష్ట్రమైన గొప్ప గౌరవం సంపాదించిన సిక్కిం మన దేశానికి ఒక అద్భుతమైన ఆభరణం కదా. ఎప్పుడైనా వీలుంటే వెళ్దాం. నేను కూడా ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు, బట్ నేనైతే దాని గురించి వినడం తప్ప ఎంతో అద్భుతమైన ప్రదేశం అని తప్పకుండా వీలున్నప్పుడు మాత్రం ట్రై చేస్తాను. మీరు కూడా వెళ్ళి రావడానికి ట్రై చేయండి. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాము, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది డబల్ కా మీటా.

0: చేయడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది డబుల్ కమీటాలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మన పుట్టుకతో వచ్చిన బతుకును మనం భారంగా మోసుకుంటూ వెళ్ళడం కాదు, కానీ దాన్ని ఒక వరంగా మార్చుకొని వెలుగుగా నిలబడాలి. కడుపు నింపుకోవడం, ఇల్లు కట్టుకోవడం వరకు అదే మనకి డైలీ రొటీన్ లైఫ్. కానీ మన కోసం మాత్రమే కాదు, ఇంకొకరి కోసం కూడా బతికిన రోజు అది నిజమైన జీవితం అవుతుంది. మనందరిలో ఒక సైలెంట్ వరల్డ్ అనేది ఉంటుంది కదా, ఆ సైలెంట్ వరల్డ్లో ఈ ఆడంబరాలు, గొడవలు, నకిలీ నవ్వులతో మనకేం పని ఉండదు. అదే మన అసలైన రూపం. మనం ఎవ్వరు అనేది చెప్పే అర్థం మనకది. అర్థంలో మనల్ని మనం చూసుకున్న రోజు మన జీవితానికి నిజమైన దారి కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఈ అర్థం కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఐ జస్ట్ సే, మీరు అద్దం ముందు నిల్చున్నప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు మిమ్మల్ని మీరు మీరు ఎవరితోటైనా మాట్లాడినా, లేకపోతే ఏదైనా ఒక తప్పు చేసి వచ్చినా, లేదంటే ఒక మంచి పని చేసినా, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు పొగుడుకోవడం కానీ, లేదంటే ఆ రోజు మీ మొహంలో మీ కవళికలని బట్టి మీ డే ఎలా ఉంది అని కానీ, లేకపోతే ఇదంతా పక్కకి పెడితే అసలు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయాలి, మిమ్మల్ని మీరు తప్ప. అద్దం అనేది మాత్రమే మిమ్మల్ని మీలా మీకు చూపిస్తుంది కదా. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది డబుల్ కా మీటా ప్రోగ్రామ్. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. డచ్ నాయకులు ప్రవాస భారతీయుల సేవలను నిరంతరం ప్రశంసిస్తారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఎన్యుమరేటర్లు 5 నుంచి 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారని తెలిపారు. ప్రజాభవన్లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం జరిగింది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి చంద్రయ్య మృతికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో ఈరోజు రాత్రి 7 గంటలకు తెలంగాణ పుణ్యక్షేత్రాలు కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా కేరళ తీరాన్ని తాకుతాయని, అక్కడి నుంచి 4-5 రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 22న ఉప్పల్ వేదికగా జరగనున్న ఎస్ఐ హరిచ్ ఆర్సీబీ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను సైబర్ గేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మళ్ళీ 5 గంటలకు వింటారు.

స్టూడియో క్లాక్ లో సమయం 4:08 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. మనం ఉన్నది స్నాక్ టైంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఎన్నో కొత్త కొత్త ఫిల్మ్ అప్డేట్స్ తీసుకొని ఏమేమి రిలీజ్ అవుతున్నాయి ఏంటిది అని డిస్కస్ చేయడానికి మన స్నాక్ టైంలో నేనైతే రెడీగా ఉన్నాను. దానికంటే ముందు స్నాక్ టైం అనగానే ఆల్రెడీ 4:10 అవుతుంది. ఈ టైంలో మనకి స్నాక్స్ తినే అలవాటు ఫస్ట్ నుంచి ఉంది. మా చిన్నప్పుడైతే పొద్దున 7 to 9 లోపల బ్రేక్ఫాస్ట్, 12 to 2 లోపల లంచ్, మళ్ళీ 4 to 5 లోపల స్నాక్స్, మళ్ళీ 7 to 8 లోపల డిన్నర్.

ఇది ఫిక్స్డ్ ఉండేది, దీనికి అటు కానీ ఇటు కానీ ఏవి కాకపోయేవి, ఎలాంటి పదార్థాలు కూడా తీసుకోకపోయే వాళ్ళం. అంటే మన లైఫ్ స్టైల్ అలా ఉండిందా లేకపోతే మన పేరెంట్స్ ఒక పద్ధతిగా పెంచారా తెలియదు, కానీ ఇప్పుడున్న పిల్లలు మాత్రం అసలు ఏం తింటున్నారో, దీని తర్వాత ఏం తింటున్నారో, అసలు తిన్న దానికి వాళ్ళకి ఏమన్నా ఆ రుచినన్నా వాళ్ళు సహించగలుగుతున్నారా లేకపోతే అర్థం చేసుకోగలుగుతున్నారా ఎంజాయ్ చేస్తున్నారా అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటారు, వెంటనే అన్నం తింటారు, అన్నం తిన్న తర్వాత వెంటనే చిప్స్ తింటారు. ఇవన్నీ కాదు, కొంచెం సేపు ఆగండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటే, ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి బిస్కెట్లని ఏవైతే వద్దు అవాయిడ్ చేయండి అని మనకి ఇన్ని విధాలుగా చెప్తున్నా. షుగర్ కంటెంట్స్ ఉంటుంది, ఆయిల్ మంచిగా లేదు. సో ఏదైనా ఇన్ని విధాలుగా చెప్తున్నా కానీ వినడం మాత్రం లేదు. సరే, ఇంకా స్నాక్ టైంలో ఈ విషయాలు ఎందుకు మనం మాట్లాడుకుందాం. డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ గురించి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 9.1.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది స్నాక్ టైంలో. ఈ స్నాక్ టైంలో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన నాగ చైతన్య గారి కొత్త సినిమా ఋషికర్మ. అది రాజస్థాన్లో షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్లో ఎంటర్ అయిందట. ఇంకా నెక్స్ట్ మనందరికీ విజువల్ ట్రీట్ అయితే గ్యారంటీ అన్నట్టే. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, మన రామ్ పోతనేని ఈసారి యాంకర్ యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్గా కూడా RAPO 23తో ఎంట్రీ ఇస్తున్నారు. అది సైకలాజికల్ థ్రిల్లర్ అంటే మైండ్ బ్లాక్ కంటెంట్ ఉంటుంది కదా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది ఈ స్నాక్ టైంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది స్నాక్ టైంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ల సమయం 4:32 దాటి 27 సెకండ్లు. అయితే మనం కొత్త కొత్త రిలీజెస్ ఇంకేం కాబోతున్నాయి, ఇంకెలాంటి మూవీస్ మనకి ఫ్యూచర్లో రిలీజ్ అవ్వబోతున్నాయి, తీస్తున్నారు అనేది మాట్లాడుకుంటున్నాము. సో ఆల్రెడీ మనం రామ్ పోతినేని కవర్ చేసాము, అలాగే నాగ చైతన్య గారి గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే, తను పూజా హెగ్డే తోటి ఇంకొక సినిమా వస్తుంది అని వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే అంటున్నారు. ఇది ఒకవేళ నిజమైతే కనుక ఇది బ్లాక్ బస్టర్ అయితే కనుక ఇది హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ అవుతుంది వీళ్ళిద్దరిది. ఇంకా మన కింగ్ నాగార్జునది కింగ్ 100 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. స్పెషల్ విషయం ఏంటంటే దీంట్లో మనందరి ఫేవరెట్ తబు కూడా ఉంటుంది అని అయితే న్యూసెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా నిజమైతే ఎంత బాగుంటుందో కదా. అండ్ నాకైతే మూవీస్ పిచ్చి, చాలా చాలా చాలా, ఏ మూవీ అయినా నేను థియేటర్లో కంపల్సరీ చూస్తాను. ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే సండే వీకెండ్స్లో ఖచ్చితంగా ఒక మూవీ అయితే చూస్తాను. ఇవన్నీ కాకుండా ఒక్కవేళ ఇంట్లో ఉంటే కనుక ఓటీటీలో కూడా వచ్చిన మూవీస్ అన్నీ చూస్తూనే ఉంటాను, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ కూడా చూస్తుంటాను. ఇలా నాకైనా మీ అందరికీ కూడా మూవీస్ అంటే ఇలాంటి పిచ్చి ఏమన్నా ఉందా, ఉంటే ఎలాంటి మూవీస్ చూస్తారు అనేది మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 9140-232-3482 స్టేట్ ఇన్ టూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది స్నాక్ టైమ్ విత్ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. మనం ఉన్నది స్నాక్ టైంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో స్టూడియో క్లాక్లో. సమయం 4:47 దాటి 51 సెకండ్లు కావస్తుంది. ఎస్, అయితే ఈ మధ్య అంటే మా చిన్నప్పట్లో మాత్రం కృష్ణావతారం, కృష్ణార్జున యుద్ధం అని కానివ్వండి, లేకపోతే ఇలా చాలా మూవీస్, దేవుడి సినిమాలన్నీ కూడా మేము టీవీలలో లేదంటే థియేటర్లో చూసి పెరిగాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఆ మూవీస్ అన్నీ చూపిస్తే వాళ్ళకి అంత ఎంటర్టైనింగ్గా అనిపించదు, చూడాలి అని కూడా అనిపించదు. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ వాటిల్లో వాళ్ళకి అంత ఫ్యాక్టర్స్ అంటే 3D ఇలాంటివి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటివి వాళ్ళు చూడలేరు. సో బేసికల్లీ రీసెంట్గా వచ్చిన నరసింహ కావచ్చు అండ్ వెరీ రీసెంట్లీ కృష్ణావతారం వచ్చింది, ఇవన్నిటినీ కూడా పిల్లలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే మేబీ ద గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఏ ఎఫెక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇలాంటివి తీయడం వల్ల ఎట్లీస్ట్ ఏదో ఒక విధంగా అంటే మనం చెప్తే ఎలాగో వినర్ కాబట్టి ఇలాంటి సినిమాలు చూపిస్తే అసలు ఏంటి పురాణాల్లో జరిగింది, ఏంటి ఏమవుతుంది అనేది మొత్తంగా కాకపోయినా ఏదో కొద్దిగానా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ లైకింగ్, అంటే ఇప్పుడు కృష్ణావతారం అనేసి కొత్త మూవీ వచ్చింది, అది ఆల్రెడీ పార్ట్1 వచ్చింది. దాంట్లో కృష్ణుడు రాధ గురించి కానివ్వండి, కృష్ణ రుక్మిణి కళ్యాణం గురించి కానివ్వండి, ఇవన్నీ చెప్తారు. అండ్ ఎంత బ్యూటిఫుల్లీ ఇట్ వాజ్ ఐ నో డైరెక్టెడ్ అండ్ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వీలుంటే ఈ వీకెండ్ పిల్లలతో ఆ మూవీ చూసేసేయండి. అప్పటి వరకైతే మీరు బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేయండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 901.9 మెగాహెర్ట్జ్.

101.9. స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న ఆరోపణలపై ఈరోజు పూణేకు చెందిన బాటనీ టీచర్ మనీషా గురునాథ్ మంథారేను అరెస్ట్ చేసినట్లు సిబిఐ వెల్లడించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాల్లో వివిధ జిల్లాల్లో పంటలకు సంబంధించిన పలు రకాల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచనున్నట్టు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు 24,000 కోట్ల రూపాయల మేర రుణాలు అందించడం గొప్ప విజయమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తాజా ట్యూన్స్లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. స్టూడియో క్లాక్లో సమయం 5:10 దాటి 15 సెకండ్లు కావస్తుంది. ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, ఒక వెల్ నోన్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఒకరు అడిగారట, ఎంత సంపాదిస్తున్నా ఎంత ఉన్నా కూడా లేదంటే ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నా హ్యాపీగా ఉండలేకపోతున్నాము, దానికి అంటే సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేసి అడుగుతారంట. అప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై అంటే, జీవితంలో ఒక 5 ఫ్యాక్టర్స్ని మనం గనక ఫాలో అయితే, అంటే దాంట్లో మళ్ళీ డబ్బులు మనీ అనేది లేకుండా ఈ 5 ఫ్యాక్టర్స్ ఫాలో అయితే మీరు అట్లీస్ట్ మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నారట. దాంట్లో ఫస్ట్ది మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. అంటే మనం ఎప్పుడైనా సరే మనం మెంటల్ హెల్త్ కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, యాక్టివ్గా ఉండాలి. అండ్ మనం ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా మెంటల్లీ అంటే డిస్టర్బ్గా ఉన్నా, ఏదన్నా టెన్షన్స్లో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, ఆబ్వియస్లీ మనకి ఏ విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేము, మనం హ్యాపీగా ఉండలేము కూడా, రైట్? సెకండ్ థింగ్, నా అనుకుని షేర్ చేసుకోగలిగే కొన్ని బంధాలు, అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే పేరెంట్స్ కావచ్చు, ఏదైనా సరే నేను నాలా ఉంటూ నాకు నచ్చింది నేను ఏదైనా సరే స్వతంత్రంగా చెప్పగలను అనే కొన్ని బంధాలు ఉండాలట. థర్డ్ వన్, బ్యూటీ ఆఫ్ ద నేచర్ని అప్రిషియేట్ చేసుకోకపోతే అసలు వేస్ట్ అంటున్నారు. అంటే మనకి ముత్యాల ముగ్గు సినిమాలో చెప్పినట్టు మనసన్నాక కూసిన తకలా పూసిన ఉండాలి అన్న టైప్లో అనమాట. అంటే మన నేచర్ని, అంటే బ్యూటీ ఆఫ్ ద నేచర్ని అప్రిషియేట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ నీడ్స్, ఫోర్త్ ఏంటంటే బేసిక్ నీడ్స్ విత్ సాటిస్ఫాక్టరీ వర్క్. అంటే మనం ఎంత సంపాదించినా ఆ జీతంలో కానివ్వండి, చేసే పనిలో కానివ్వండి, సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే వీ విల్ నెవర్ బీ హ్యాపీ. సో బెటర్ మనకి ఏది సంతోషంనిస్తుంది అనే జాబ్ వెతుక్కోవడం, లేదంటే ఆ పని చేయడం. ఫిఫ్త్ వన్, ఒక దృక్పథం. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నీకు నువ్వు ఆలోచించగలిగే దృక్పథం అనేది చాలా అవసరం. ఈ 5 ఫ్యాక్టర్స్ ఉంటాయట, మనీ లేకపోయినా సరే ఉన్న వాటితో చాలా సంతోషంగా ఉంటామంట. సరే, మరి మీరు కూడా ఇవన్నిటినీ ట్రై చేస్తూ ఉండండి, నేను కూడా ట్రై చేస్తాను. దీంట్లో నాకు తెలిసి నా దగ్గర అయితే ఒక 4 ఫ్యాక్టర్స్ నేను మేనేజ్ చేస్తున్నాను చెప్పొచ్చు. సో మీరు కూడా ఎన్ని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు, ఈ 5 ఫ్యాక్టర్స్ని కనుక నిజంగా మేనేజ్ చేస్తే హ్యాపీగా ఉండగలుగుతామా అనేది మనకి మనమే ఒక క్వశ్చన్ వేసుకొని స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది తాజా ట్యూన్స్. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తాజా ట్యూన్స్లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో స్టూడియో క్లాక్లో సమయం 5:28 దాటి 24 సెకండ్లు కావస్తుంది. ఎస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. ఈరోజు మనందరికీ ఒక గొప్ప సందేశం ఇచ్చిన రోజు అదే లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ అన్నమాట. వివిధతల మధ్య ఐక్యతతో జీవించడం, మతం భాష సంస్కృతి తేడాలు ఉన్నా పరస్పరం గౌరవించడం, శాంతి సహనం ప్రేమతో కలిసి ఉండడం. అసలు ఎందుకు జరుపుకుంటారు ఈరోజు అంటే, ప్రపంచంలో వివిధ దేశాలు మతాలు సంస్కృతులు ఉన్నాయి మనకందరికీ తెలుసు. కొన్నిసార్లు ఈ తేడాల వల్ల గొడవలు అనేవి జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో శాంతి సహనం అనేది చాలా అవసరం. అందుకే ఈరోజు మనకు గుర్తు చేస్తుంది మనమంతా వేర్వేరు అయినా మనసు ఒకటి కావాలి అని. ఎలా జరుపుకుంటారు అంటే, ఇతరులను గౌరవించడం, సహాయం చేయడం, చిన్న చిన్న గొడవలను శాంతిగా పరిష్కరించుకోవడం, ప్రేమ స్నేహం పెంచుకోవడం. శాంతి అంటే గొడవలేమీ కాదు, పరస్పర గౌరవం అన్నమాట. తేడాలు సహజం కానీ విభేదాలు అనవసరం కాదు. ప్రేమతో గౌరవంతో కలిసి జీవించడమే నిజమైన శాంతి, అంతే కదా? సో ఆలోచించండి. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేసాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

టైప్స్ ఆఫ్ లిఫ్ట్ యూజెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తాజా ట్యూన్స్లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. స్టూడియో క్లాక్లో సమయం 5:40 దాటి 34 సెకండ్లు కావస్తుంది. చూసారా, మీతోటి మాట్లాడి మాట్లాడి నేను టైం కూడా కరెక్ట్గా చెప్పడం మర్చిపోతున్నాను. ఎనీవేస్, ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే మనం ఎక్కడన్నా అంటే ఈరోజు ఒక కొంచెం ఫనీ టాపిక్ మాట్లాడదాం అనిపించింది.

హెడ్స్, మనం ఉన్నది తాజా ట్యూన్స్లో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. స్టూడియో క్లాక్లో సమయం 5:40 దాటి 34 సెకండ్లు కావస్తుంది. చూసారా, మీతోటి మాట్లాడి మాట్లాడి నేను టైం కూడా కరెక్ట్గా చెప్పడం మర్చిపోతున్నాను. ఎనీవేస్, ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే మనం ఎక్కడన్నా, అంటే ఈరోజు ఒక కొంచెం ఫనీ టాపిక్ మాట్లాడదాం అనిపించింది. ఎక్కడైనా ఒక మాల్లో కానివ్వండి, థియేటర్స్ దగ్గర కానివ్వండి, నేను చాలాసార్లు లిఫ్ట్ ఎక్కేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ని నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఏమో కొంతమంది అప్పారో డౌనారో, ఎన్ని లిఫ్ట్లు ఉంటే అన్ని లిఫ్ట్లకి ప్రెస్ చేసేసి వస్తారు, ఏది వస్తే అది ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది లిఫ్ట్ కింది నుండి పైకి రావాలంటే అప్పారో, పై నుండి కిందికి వెళ్ళాలంటే డౌనారో ప్రెస్ చేస్తారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, ఫ్లోర్ కిందికి, ఐ మీన్ లిఫ్ట్ కిందికి వెళ్తుంది అని తెలిసినా మళ్ళీ పైకి వచ్చేటప్పటికి ఫుల్ అయితే ప్లేస్ దొరకదు అని చెప్పి అలానే లిఫ్ట్లోకి వెళ్ళిపోయి కిందికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏ ఫ్లోర్కి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. ఇంకొంతమంది లిఫ్ట్ ఫుల్ అయ్యాక పైకి వెళ్దాం అనుకుంటే బటన్ ప్రెస్ చేస్తారు, కానీ ఆ ప్రెస్ చేసే బటన్ అంటే ఆ బటన్ వాళ్ళ డోర్ క్లోజ్ అయ్యి పైకి వెళ్ళక ముందే మళ్ళీ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తుంటారు. అలా నేనైతే చాలాసార్లు చూసాను. వాళ్ళు ఆల్మోస్ట్ పైకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్న కొద్దీ వీళ్ళు బటన్ ప్రెస్ చేస్తారు, చేయగానే మళ్ళీ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా ఇంకొంతమంది నాటి ఎలా ఉంటారంటే, వాళ్ళు సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలంటే ఒక 7-8 ఫ్లోర్స్ లిఫ్ట్ ఎక్కారనుకోండి, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని ఫ్లోర్స్ బటన్ ప్రెస్ చేసేస్తారు. అసలు లిఫ్ట్ ఎలా వాడాలి? మనము కిందికి వెళ్ళాలంటే డౌనారో, పైకి వెళ్ళాలంటే అప్పారో కదా యూజ్ చేయాల్సింది. ఇవి తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, లేదంటే ఇదొక ఫన్ లాగా చేస్తారా? అంటే దీంట్లో కొన్ని నేను కూడా చేస్తాను. అంటే మూవీ థియేటర్లో మూవీ లేట్ అయిపోతుంది అంటే ఫస్ట్ లిఫ్ట్ కిందికి వెళ్తున్నా సరే వెళ్ళిపోయి నెక్స్ట్ ఫ్లోర్లో మళ్ళీ ఆగదేమో, ఆగితే ప్లేస్ ఉండదేమో అని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి నేను కూడా చేస్తాను. నాకు తెలిసి మీరందరూ కూడా ఇలాంటివి ఎప్పుడో ఒక టైంలో అయితే ఫేస్ చేసే ఉంటారు కదా. ఎస్, అయితే స్టూడియో క్లాక్లో సమయం 5:42 దాటి 46 సెకండ్లుగా వస్తుంది. 5:45 మనకు ఆరోగ్య జీవనం ఉంటుంది. అయితే దాని తర్వాత నేను ఎలాగో సైన్ ఆఫ్ చెప్పేస్తాను, కాబట్టి మిమ్మల్ని అందరినీ అద్భుతమైన పాటలు, ఎంతో మంచి మ్యూజిక్ అండ్ మాటలతో అయితే ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేంతవరకు అయితే మా ఇంకా వేరే ఆర్జీస్ అందరూ కూడా మిమ్మల్ని నాన్ స్టాప్ ఎంటర్టైన్ అయితే చేస్తారు. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. దిస్ ఈజ్ హారిక సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. ఏ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో కోలోన్ క్యాన్సర్, మల విసర్జన ద్వారం దగ్గర ఏర్పడే క్యాన్సర్ గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మల ద్వారానికి సంబంధించిన వ్యాధులు అది కొంచెం స్టిగ్మాతో కూడుకున్నాయి. 10 మందిలో చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. మామూలుగా పైల్స్ ఫిస్టులా వస్తేనే ఆ ఇబ్బందిని చెప్పుకోవడానికి చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతుంటారు. అలా నిర్లక్ష్యం చేసి కూడా అక్కడ వ్యాధిని ప్రబలేటట్టు కూడా చేసే సందర్భాలు చూస్తుంటాం. ఈ కోలోన్ క్యాన్సర్ అని దేన్ని అంటారండి?
1: అంటే కోలన్ క్యాన్సర్ అని మొత్తం విరోచనం పే క్యాన్సర్ అంటారండి. అది మల విసర్జన దగ్గర వచ్చే క్యాన్సర్ని రెక్టల్ యానోరెక్టల్ క్యాన్సర్ అని అంటాం. ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి కొంచెం తేడాగా ఉంటాయండి. ఇప్పుడు మనకున్న విరోచనం పే క్యాన్సర్ అనేది అపెండిక్స్ నుంచి మొదలయ్యి కింద రెక్టం వరకు వస్తుందన్నమాట. కింద యానోరెక్టల్ క్యాన్సర్ అనేది మల ద్వారం నుంచి ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్ల పై వరకు ఉంటుంది. దీన్ని రెక్టల్ క్యాన్సర్ అంటారు. ఈ రెండు ఏంటంటే కోలన్లో మీరు రైట్ కోలన్ లెఫ్ట్ కోలన్ అంటారు. రైట్ కోలన్లో మనకి ఎక్కువ ఏంటంటే నీట్ అబ్జార్బ్ జరుగుద్ది అక్కడ. అంటే మనం తిన్న తిండి అంతా వాటర్ అన్నీ కలిపి ఇంటెస్టైనల్ అంటే చిన్నపేగు నుంచి వచ్చే ద్రవాలు అన్నీ కలిపి లిక్విడ్ ఫామ్ అవుద్ది. ఈ లిక్విడ్ అంతా రైట్ సైడ్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. లెఫ్ట్కి వచ్చేటప్పటికి అది మలంలాగా ఫామ్ అవుద్దండి. ఫామ్ అయ్యి కిందకు వస్తుంది అన్నమాట. అందుకే సరిగ్గా నీళ్లు తీసుకోకపోతే రాళ్ళులాగా ఫామ్ అవటం, విరోచనాలు,
0: మలబద్ధం,
1: అవునండి, వెంటికలు అంటారు, అవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. రైట్ కోలన్ క్యాన్సర్కి లెఫ్ట్ కోలన్ క్యాన్సర్కి చాలా వరకు తేడా ఉంటుంది.
0: దీన్ని ఎలా నిర్ధారించవచ్చు అంటారు?
1: అంటే ఎప్పుడైనా సరే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ సడన్గా ఆకలి తగ్గిపోద్ది. తర్వాత రైట్ కోలన్ క్యాన్సర్కి ఏంటంటే కొంతకాలం విరోచన మలబద్ధకం, కొంతకాలం విరోచనాలు అవటం, తిన్న తర్వాత పేగులు గడగడ మోగుతాయి అంటారు, కడుపు ఉబ్బరం వస్తాం, ఇలాంటి రావటం వలన రైట్ కోలన్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. అదే లెఫ్ట్ కోలన్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి విరోచనంకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి 2-3 సార్లు చెప్తారు, అబ్బా పొద్దునే లేవగానే 3 సార్లు వెళ్ళాల్సి వస్తుందండి. దాంతోపాటు రక్తస్రావం అంటే విరోచనంలో బ్లడ్ పడుతుంది అన్నమాట. అలాగే ముడ్డు దగ్గర నొప్పి రావటం, వెనకాల నడుం దగ్గర నొప్పి రావటం, రెక్ట విరోచనం దగ్గర పేక్ క్యాన్సర్కి వచ్చినప్పుడు ఇవన్నీ లేట్గా వస్తుంది కానీ తెలియదండి.
0: అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో
1: కానీ తెలియదు.
0: యానోరెక్టల్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ మల విసర్జన ద్వారంలో వచ్చే ఈ క్యాన్సర్కి ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: దీనికి మనం తినే తిండే మెయిన్ కారణం. అంటే ఇప్పుడు ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఆల్మోస్ట్ ఇంతకుముందు అంటే ఒక 10-15 ఏళ్ల ముందు రోజు ఏ రోజు మాంసాహారం తినేవాళ్ళు. మన దేశంలో తక్కువే అనుకోండి. మన ఇండియాలో ఏంటంటే రోజు ఎక్కువ మా విరోచనం అయ్యేది అనేది అంటే కానీ చాలా వరకు సాటిస్ఫై అవ్వరు. మనం తినేది ఆకుకూరలు, కాయకూరలు, పప్పు, తక్కువగా మాంసాహారం తింటాం. వేరే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ మాంసాహారం తినేవాళ్ళు. అందుకనే అక్కడ విరోచనం పే క్యాన్సర్ చాలా ఎక్కువగా వచ్చేది. కాకపోతే గత 20 సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా విరోచనం పే క్యాన్సర్ పెరిగింది. దానికి మెయిన్ కారణం తినే తిండి. ఎక్కువగా ఇప్పుడు జంక్ ఫుడ్ అంటున్నాం కదండి, ఇలాంటివి తింటాం, తర్వాత మాంసాహారం ఎక్కువ తింటాం. వీటి మూలాన విరోచనం పే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. తర్వాత వీటిలో కూడా 5 నుంచి 10% వంశపారంపర్యంగా వచ్చే అంటే జెనటిక్ మ్యూటేషన్తో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విరోచనం పే క్యాన్సర్లో కూడా. ఇది ఒక వన్ ఆఫ్ ది కాజ్. అవి ఏంటంటే తక్కువ వయసులో వస్తాయి. ఆల్మోస్ట్ 35-40 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అది మేనిఫెస్ట్ అవుద్దండి. అప్పుడు ఏంటంటే మనం వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది.
0: ఇప్పుడు డాక్టర్ గారు, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, యూజ్ చేసిన ఆయిల్సే మళ్ళీ మళ్ళీ వాడడం, ఇలాంటివన్నీ కూడా ఈ మలద్వార క్యాన్సర్కి కారణభూతమై ఉంటారా?
1: ఈ రిపీటెడ్ ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ అనే అన్హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ చేస్తాయండి.

0: అక్కడే కాదు, అది జీర్ణకోశం నుంచి ఆ క్యాన్సర్ నుంచి కింద వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మాంసాహారం, సరైన సమపాళ్ళలో ఆహారం తినకపోవటం, వీటి మూలాన వస్తుంది. అది కాకుండా ఎక్కువ ఏంటంటే మ్యూటేషన్స్ అన్నమాట, కొంతమందికి జెనెటిక్ మ్యూటేషన్స్ అయి ఉండటం వలన కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందండి.
1: ఎక్కువగా మాంసాహారము అందునా స్టోర్డ్ ఫుడ్ తినడం ఒకటి అయితే, తగినంత ఫైబర్ లేకపోవడం కూడా మలబద్ధకానికి దారితీస్తుంది అంటారు కదా, అది కూడా క్యాన్సర్ కావడానికి కారణం అంటారు.
0: మనం భారతదేశంలో మన ఆహారమే ఫైబర్, ఏది ఏ తీసుకున్నా ఫైబర్ ఉంటుంది మన దాంట్లో. నిత్య జీవితంలో ఏదైనా తీసుకోండి, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఫలాలు ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్, మామిడికాయ తింటే ఎంత, జామకాయ తింటే ఎంత ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే మన పెద్దలు మనకిచ్చిన వరం, అది మానేసి రోజు మనం చికెను తర్వాత మాంసాహారం మటన్ తింటే ఎక్కువగా ఈ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి.
1: డాక్టర్ చంద్రశేఖరరావు గారు, ఏ లక్షణాలు గమనించి ఏ పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలంటారు ఈ కోలన్ క్యాన్సర్ విషయంలో?
0: కోలన్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే, అంటే ఒకరికి తండ్రికి వచ్చిందనుకోండి, పిల్లలందరూ 40 ఏళ్ళ తర్వాత ప్రతి సంవత్సరం మోషన్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనేది చేయించుకోవాలి. అకల్ట్ బ్లడ్ అనేది ఏం లేదు, సింపుల్ టెస్ట్. ఒక 2-3 రోజులు మటన్ తినకూడదు, పొద్దున్నే విరోచనం తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే సరిపోద్ది. తర్వాత కోలన్ క్యాన్సర్ ఫాదర్కి వచ్చినప్పుడు 40-45 ఏళ్ళకి కొలనోస్కోపీ ఒకసారి చేయించుకోవాలి. కొలనోస్కోపీ చేయించుకున్న తర్వాత మళ్ళీ సంవత్సరం చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మోషన్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనేది ప్రతి సంవత్సరం చేయించుకోవడం మంచిది. తర్వాత ఎప్పుడు మనం అనుమానించాలి, నేను చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు అనుమానించాలి. ఎప్పుడైనా సరే కోలన్ క్యాన్సరు, రెక్టల్ క్యాన్సర్, యానోరెక్టల్ క్యాన్సర్ మొత్తం తీసుకుంటే మనకి 40% క్యాన్సరు ఈ పరీక్షతో, వేలు పరీక్షతోనే తెలిసిపోతాయి. 30-40%
1: ఫిజికల్ ఎగ్జామినేషన్
0: అంటే రెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ వేలు పెట్టి చూస్తేనే తెలిసిపోతాయి. ఆ పైన ఉన్న క్యాన్సర్ అంటే వేలు పైన ఉన్న క్యాన్సర్కి మనం కొలనోస్కోపీ కానీ ఇవి చేయాల్సి వస్తాయి. చేసి దాంట్లో మళ్ళీ బయోప్సీ తీసుకుని కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటామండి.
1: కోలన్ క్యాన్సర్ కానీ యానోరెక్టల్ క్యాన్సర్ కానీ మల ద్వారానికి సంబంధించిన, మల విసర్జన పేగులో వచ్చిన ఏ క్యాన్సర్ అయినా కానీ నిర్ధారింపబడిన తర్వాత ఏ రకమైన చికిత్సా విధానం అందుబాటులో ఉంది?
0: దీనికి 2-3 రకాల చికిత్సా విధానం ఉందండి. ఒకటి తొలి దశలో ఉన్న క్యాన్సర్ అంటే ఏంటంటే మనం ఎర్లీ క్యాన్సర్స్ అంటాం. అదే విరోచనం పే క్యాన్సర్లో ఎర్లీ క్యాన్సర్స్ ఉంటే పూర్తిగా ఆపరేషన్ లేకుండానే ట్రాన్స్ యానల్ ఎక్సిషన్ అంటారు, అంటే మలబద్ధక ద్వారం నుంచే ఆ ఏరియాని ఎక్సైజ్ చేసి, అంటే మొదటి దశలో ఉన్న, మొదటి దశ నుంచి మొదటి దశ T1 స్టేజ్లో ఉన్నటిని చిన్న క్యాన్సర్ అయితే అది రిమూవ్ చేసి అక్కడే క్లోజ్ చేస్తారు. అంటే ఏంటంటే మలబద్ధకం నుంచి వచ్చే క్యాన్సర్కి ప్రైమ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం యానస్ని తీయకుండా ఎంతవరకు కాపాడతాం అనేది. సో అది తొలి దశలో కనుకుంటే అది అలవాటు ఉంటుంది. అలా కాకుండా 2-3 స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు మనకేంటంటే ఒక సర్జరీ అనేది సరిపోద్దు. దీనికి కాంబినేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రేడియేషను, కీమోథెరపీ. ఇప్పుడు కొత్తగా దీనికి ఏంటంటే టార్గెట్ ఇది ఇస్తున్నారు, ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు. దీనికి MSI టెస్టింగ్ అనేది ఒకటి చేయించి, MSI కనుక పాజిటివ్ వస్తే, ఇమ్యూనోథెరపీ ఇస్తే ఆల్మోస్ట్ 18 నెలలు ఇస్తే అలాంగ్ విత్ కీమోథెరపీ రేడియేషన్ మొత్తం కరిగిపోతుంది అసలు ఆపరేషన్. అన్నీ కాదు, MSI హై ఉన్న వాటిలో అనమాట. ఈ MSI హై ఉన్న వాటిలో విరోచనం పే క్యాన్సర్లో 2వ స్టేజ్ కూడా ఉన్నప్పుడు, మనం 2-3 ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆపరేషన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చండి. సో దీనికి మొదట సర్జరీ ఫస్ట్ ఆప్షన్, రేడియేషను, 3వది కీమోథెరపీ, 4 ఇమ్యూనోథెరపీ. ఈ 4 మనం అంటే జుడీషియస్గా వాడితే వీటికి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
1: అంటే కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ని ఆ సబ్జెక్టివ్గా అంటే ఆ పేషెంట్
0: స్టేజ్ని బట్టి
1: చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఆహారం పట్ల ఏదైనా నియమాలు తీసుకోవాల్సి ఉంటారు?
0: తప్పనిసరిగా, అసలు హైర్ ఫైబర్ డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తినే ఆహారంలో ఆల్మోస్ట్ 40% పండ్లు, ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉంటే ఏంటంటే ఈ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అనేది ఎక్కువ ఉండటం వలన, ఫైబర్ మూలాన కార్సినోజెన్స్ అనేవి ఇక్కడ రాకుండా చూస్తాయి. పూర్వకాలంలో అనేవాళ్ళు సీడ్ అండ్ సాయిల్ అని, అంటే మనం ఇప్పుడు నేల బాగుండకపోతే విత్తనం పెరగదు కదా. సో ఈ నేల తీసుకుంటే, ఈ నేల కనుక క్యాన్సర్ ప్రొపెన్సిటీ ఉన్నది అనుకుందాం మన ఉదాహరణకి, దాన్ని సాయిల్. సీడ్ అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో సాయిల్ బాగోపోయినా నాన్ వెజిటేరియన్ ఫుడ్ కనుక తగ్గించి హై ఫైబర్ డైట్ తీసుకుంటే వాళ్ళు కూడా చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు.

0: డాక్టర్ గారు, మల విసర్జన అనేది నిత్య జీవితంలో జరిగే ప్రక్రియ. ఇలా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఏదైనా వాష్రూమ్లలో ఏదైనా సపరేట్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా?
1: లేదండి, దీనికి అవసరం లేదు. ఈవెన్ ఒకసారి మేము ఏం చేస్తామంటే మొత్తం యానస్తా తీసేసి బ్యాగ్ పెడతాం, అంటే ఏపీ రిసెక్షన్ అంటాం, అంటే విరోచన పేగు మొత్తం తీసేసి పేగుని చర్మం మీద పెడతామండి. వీళ్ళు ఒక బ్యాగ్ ఉంటుంది, అది కూడా మామూలు టాయిలెట్కి వెళ్ళి కడిగి పెట్టుకోవచ్చు. వాళ్ళకి స్పెషల్గా అంటూ ఏమి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, ఉద్యోగస్తులు కానీ ఎక్కువ పనిచేసే వాళ్ళు కానీ వానికి ఇరిగేషన్ అనేది చేయించుకోమంటాం. అంటే పిల్లలకి ఎలా ఉంటుంది, ముందు మనం పిల్లలకి ఒకసారి, చిన్నపిల్లలందరూ బట్టలోనే వెళ్ళిపోతారు కదా, డైపర్ వేస్తారు, కొంతమంది డైపర్ వేసుకోలేని వాళ్ళు ఏమో గుడ్డలు పెడతారు పాపం. ఈ పిల్లల్ని ఎలా మనం ట్రైన్ చేస్తాం, తీసిపోయి కూర్చోబెడతాం మామూలుగా ఆ టైంకి 3 గంటలకు ఒకసారి వెళ్ళమని. అట్లాగే వీళ్ళకి రోజు పొద్దున్న పూట ఇరిగేషన్ అనేది, అంటే ఎనిమా లాంటిది ఇచ్చుకుంటారు దాంట్లో, అప్పుడు మొత్తం ఉన్నదంతా వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి ఇంకా రోజు ఏమవుదు అనమాట. ఇలాంటి పద్ధతులు కావాల్సినప్పుడు మామూలు బాత్రూంలో చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళ బాత్రూంలో నేను ఏం చెప్తానంటే, ఒక అద్దం పెట్టుకోండి, మిర్రర్ అనమాట, కనిపించాలి కదా. రోజు వచ్చి ఎవరు భార్య కూడా చేయదు, లేకపోతే భర్త కూడా చేయడు,
0: అది కొంచెం సెన్సిటివ్ విషయం.
1: అందుకని వాళ్ళే చేసుకోవాలి, మిర్రర్ పెట్టుకుని దాంట్లో కనపడిన చోట ఇరిగేషన్ సెట్ పెట్టుకుంటే 1 లీటర్ ఇస్తాం అనమాట సెలైన్. మామూలు గోరెచ్చని నీళ్ళలో కొంచెం చిటికెడు ఉప్పేసి, సెలైన్ అంటే చాలా ఖరీదు అవుద్ది, రోజు వేసుకుని చేసుకుంటే అది మొత్తం రోజు మొత్తం క్లీన్ అయిపోద్ది. ఒకేసారి క్లీన్ అయితే చాలామంది ఉన్నారు ఉద్యోగస్తులు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, లారీ డ్రైవర్ ఉన్నాడు ఒక ఆయన, మీరు తెలుసు కదా, లారీ డ్రైవర్ ఒక రోజు ఎక్కితే 2-3 రోజులు దిగరని, అతను కూడా పాపం ఏపీఆర్ బ్యాగ్తోనే మేనేజ్ చేసుకుంటాడు. వెళ్ళిన చోట ఎక్కడన్నా బాత్రూమ్ ఉంటే దాంట్లో ఇరిగేషన్ పెట్టుకొని పొద్దున 10-15 నిమిషాలు తన కోసం తను చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత స్నానం చేసి చిన్న బ్యాగ్ పెట్టుకుంటాడు అనమాట.
0: ఈ కొలన్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి మనకు ఇండియన్ టాయిలెట్స్ కరెక్ట్ అంటారా, లేదంటే వెస్టర్న్ కమోడ్స్ కరెక్ట్ అంటారా?
1: ఇండియన్ టాయిలెట్స్కి ఉన్నంత గొప్పతనం ఏం లేదు. మనం కింద కూర్చుని కాళ్ళు మడిచి పొట్ట నొక్కుతాయి ఇండియన్ టాయిలెట్స్, అందుకని అపెండిసైటిస్ కూడా చాలా తక్కువ మందికి వస్తాయి. ఎప్పుడైతే మలబద్ధకం రాకుండా ఉండాలో ఇండియన్ టాయిలెట్సే బెటర్, కాకపోతే కూర్చోలేరు. ఒకప్పుడు 50 ఏళ్ళు పై దాటిన వాళ్ళు కూర్చోలేరు, ఇప్పుడు 10 ఏళ్ళకే కూర్చోలేకపోతున్నారు. సో కాబట్టి ఇదేంటంటే మనం అలవాటు తప్పిపోయింది ఇండియన్ టాయిలెట్స్కి. చాలా ఇళ్లలో అసలు ఇండియన్ టాయిలెట్ చూడలేదు.
0: ఈ కొలన్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి కుటుంబం నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలంటారు?
1: కుటుంబం నుంచి వాళ్ళకి కించిపరచకూడదు, బ్యాగ్ ఉందని కించిపరచడం. అసలు ఏంటంటే చాలామంది, అందరికీ కాదు కొంతమందికి, 100 మంది కొలన్ క్యాన్సర్ ఉంటే 4-5కు బ్యాగ్ అవసరం. ఈ 4-5ని కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వాసన వస్తుందంట కదా, నువ్వు పక్కకు బయటకు వెళ్తావు, రోడ్డు పక్కన కూర్చోవడానికి వీల్లేదు, అలా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అసలు వాసన ఎందుకు వస్తుంది? రోజు బ్యాగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఎవరైనా మనకు అప్పుడప్పుడు ఈ గ్యాస్ పోతూ ఉంటుంది కదా, అప్పుడు వాసన వస్తుంది, పక్కనోడికి అప్పుడైనా వాసన వస్తుంది కదా. అలాగే ఎప్పుడైనా గ్యాస్ పోయినప్పుడు వాసన రావచ్చు. మామూలు వాళ్ళు గ్యాస్ పోసినప్పుడు వాసన వస్తే అసహించుకుంటున్నారా? మీరు అసహించుకోవట్లేదు కదా. అలాగే వీళ్ళని కూడా అసహించుకోవటం అనేది చాలా తప్పని, అట్లా చేయకూడదు. మీరేంటంటే వాళ్ళని గుర్తించకూడదు, మామూలు మనిషిగానే వాళ్ళని చేయటం అనేది చాలా ఉపయోగకరమైన విషయం.
0: సో వాళ్ళ నిత్య జీవితంలో సాఫీగా సాగేటట్టుగా, ఈ సమస్యను ఉన్నట్టుగా ప్రతిసారి వాళ్ళ గుర్తు చేసి బాధ పెట్టకుండా సామాన్య జనజీవనంలో కలిపేటట్టుగా వాళ్ళందరినీ చూడడం అనేది చాలా ముఖ్యం.
1: చాలా ముఖ్యం.
0: కుటుంబ పాత్ర కూడా ఉంది, సమాజం పాత్ర.
1: సమాజం పాత్ర ఎక్కువ ఉంది కుటుంబ పాత్ర కంటే. సమాజమే ఎక్కువ కారణం. వీళ్ళందరినీ సూటిపోటి మాటలతో పొడి చంపుతూ ఉంటారు. సమాజం అనేది మంచికి ఉపయోగపడాలి, కానీ ఒక మనిషిని చెడుకు ఉపయోగపడకూడదు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: నమస్కారం అండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన కోలాన్ క్యాన్సర్ లక్షణాలు చికిత్స అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్

101.9. Good evening, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. జెన్ జీ యువా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పేస్తుంది మీ ఆర్జే డాక్టర్ దీపా నిదాన్ కవి. అండ్ సోషల్ మీడియా అనగానే అందరూ కూడా చాలా యాంగ్జైటీతో ఉంటారు, చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. బికాస్ సోషల్ మీడియా అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామా, లేకపోతే టైం పాస్ కోసం మనం మన స్క్రీన్ టైంని పెంచడానికి ఉపయోగపడుతుందా? దీని గురించి ఇవాళ మనం ఈ జెన్ జీలో మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఇంత వాస్ట్గా లేదు. అండ్ ఎవరైనా సరే దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా చూపించుకోవాలి అంటే కాస్త బెరుక్గా ఉండేవాళ్ళు. అండ్ ఓన్లీ వెండి తెరపైనో బుల్లి తెరపైనో మాత్రమే చూపించుకోగలుగుతాం మన టాలెంట్ని అని ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా యువత కోసం, యువత మాటల్లో అన్నట్టుగా ఎలా ఉందంటే అస్సలు టైం పాస్ అనేదే లేదు. బికాస్ ఇప్పటి జనరేషన్లో సోషల్ మీడియా లేకుండా మన రోజు అయితే పూర్తే కాదు కదా. కానీ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మనం సోషల్ మీడియాని నిజంగానే ఉపయోగిస్తున్నామా, లేక సోషల్ మీడియానే మనయన్ని ఉపయోగిస్తుందా? దీని గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

వెల్ ఫ్రెండ్స్, జనరల్గా మనము ఒక్కసారి సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక చిన్న రీల్ చూసి బయటకు వద్దాము అనుకుంటాము. బట్ ఇవాల్టి జెన్జీ మొత్తం కూడా సగటున 3 నుంచి 5 గంటల వరకు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. నాట్ ఓన్లీ జెన్జీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా. కొంతమంది అయితే ఒక రీల్ చూసి వెళ్ళొస్తానని చెప్పి గంటలు గంటలు అక్కడే ఉండిపోతారనమాట. సో అదే సోషల్ మీడియా ద్వారా చాలామంది తమ టాలెంట్లతో స్టార్లుగా మారుతున్నారు. ఏదో డాన్స్ కావచ్చు.

సింగింగ్ కావచ్చు, కామెడీ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఫుడ్ బ్లాగ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా చాలా రంగాల్లో యువత వాళ్ళ సత్తాన్ని చాటుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా మంచి జరుగుతుందా, దానివల్ల మనకి చెడు జరుగుతుందా, దాన్ని ఎలా మనం ఉపయోగిస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం, స్టే విత్.

వెల్ ఫ్రెండ్స్, మనకి సోషల్ మీడియా అనేది ఒక చిన్ని టూల్ లాంటిది. లైక్ కత్తితో మనం కూరగాయలు కోయవచ్చు, అలాగే మనం చూడకుండా ఆ కత్తితో కూరగాయలు ఎక్కడో ఆలోచించుకుంటూ కోస్తే మనం గాయపడతాం కూడా. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు లేదా మన సమయాన్ని వృధా చేసుకోవచ్చు. కాబట్టి రోజుకు సోషల్ మీడియా టైంకి ఒక లిమిట్ పెట్టుకోండి. కొత్త కొత్త విషయాలు నేర్పే కంటెంట్ని మనం కనుక ఫాలో అవుతూ ఉంటే మన టాలెంట్ని ప్రపంచానికి చూపించే విధంగా ఉన్న కంటెంట్ని మనం నేర్చుకొని మనం ఒక ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎగ్జిబిట్ చేసుకోగలిగితే సో వీఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్స్. కాబట్టి ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు. జెన్స్ ఈజ్ అ వెరీ వెరీ షార్ప్, కాబట్టి వాళ్ళు టెక్నాలజీని బాగా యూస్ చేస్తూ ఉంటారు. దాన్ని యూస్ చేసుకుంటూనే మనం ఎలా ఈ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా నేర్చుకొని వాళ్ళని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోగలుగుతున్నారు అన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్, సోషల్ మీడియాని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో చూసి దాంట్లో మన టాలెంట్ని, అసలు మనకు ఇప్పుడు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో, దాంట్లో మనకు తగిన ప్లాట్ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం టాలెంట్ని ప్రపంచానికి చూపించగలిగితే విల్ బి ద వెరీ హ్యాపీయెస్ట్ సోల్. సో అంతేకాకుండా మనము వేరే వాళ్ళ డబ్బులు బాగా సంపాదించేస్తున్నారు, మనం అసలు ఏం సంపాదించట్లేదు, వేరే వాళ్ళు ఓ అసలు బ్లాగులు బ్లాగులు చేసేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఇంత క్రియేట్ అయిపోతుంది, మనకి ఇంకా ఏం అవ్వట్లేదు, వీఆర్ ఇన్ జీరో లెవెల్ అని అస్సలు ఫీల్ అవ్వద్దు. బికాస్ ఎప్పుడైతే కంపారిజన్ మన లైఫ్లో వస్తుందో ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి మనము చాలా హ్యాపీగా ఉండాలి, అండ్ మనం హ్యాపీగా ఉంటూనే వీటి గురించి మనం ఆలోచించగలగాలి, అప్పుడు బాగుంటుంది. అండ్ ఎప్పుడూ స్క్రీన్ టైమ్ కాకుండా నిజ జీవితంలో కూడా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి టైం ఇవ్వడం చాలా చాలా మంచిది.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వెల్ ఫ్రెండ్స్, సో ఇవాల్టి జెన్జీలో మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. సోషల్ మీడియా కేవలం టైంపాస్ కోసం మాత్రమే కాకుండా మన

టాలెంట్ని పర్ఫామ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక చిన్ని టూల్ అని మనం మాట్లాడుకున్నాం. సో సోషల్ మీడియా మన చేతిలో ఉన్నప్పుడు అది ఒక అవకాశం, మనమే దానికి బానిస అయ్యామనుకోండి అది ఒక సమస్యగా మారుతుంది. మన టాలెంట్ని మనమే నమ్ముకోవాలి, మన కళలని మనమే ఫాలో అవ్వాలి, అందరికీ స్ఫూర్తిగా నిలవాలి. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం నెక్స్ట్ వీక్ ఈ జెన్జీలో కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ, స్టే క్రియేటివ్, స్టే యూత్ఫుల్. జెన్జీ యువ, యువత గుండె చప్పుడు ఇంకా మనం మాట్లాడుకుందాం. దీని తర్వాత హలో రెయిన్బో ఉంది కాలర్ షో, దాంట్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ మీ.

ആകാശവാണി ഹൈ ദുബാദ് എഫ് എം റെയിൻബോ 101.9. ഹലോ റെയിൻബോ ഇന്റർനാറോ വിദ്യോജോഗ് ഡോക്ടർ ദീപാനിദാന കവി വെല്ല. మనపై మనకే నమ్మకం లేని టైంలో కూడా నువ్వు ఇది చేయగలవు అని చెప్పిన వాళ్ళు కొంతమంది మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఉంటారు. అది మన అమ్మ కావచ్చు, మన నాన్న కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, మన టీచర్ కావచ్చు, లేదా మన జీవిత భాగస్వామి కూడా కావచ్చు. అలా మీ లైఫ్లో మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కాల్ మీ ఆన్ 2323-00303 2323-48212 9704715 are my number. Stay with me.

0: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: హలో, ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జ్యోతిష్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: హలో దీప గారు.
0: యా చెప్పండి.
1: ఇకపోతే అండి, నాకు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే తలకు పెద్ద దెబ్బ తగిలిందండి, కళ్ళు రెండు పోయినాయండి. ఇంకా ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు కళ్ళు లేని బ్రతుకు ఎందుకని చనిపోవడానికి డిసైడ్ అయిపోయినాయండి. డిసైడ్ అయిపోతే అప్పుడు నా భార్య అని నేనుండగా నీకు చింత ఇయ్యాలా, నీకు బెంగ ఇయ్యాలా, నేను నీ ప్రక్కన ఉండగా నీకు ఆ బాధ ఎందుకు, చనిపోతే ఇద్దరం చనిపోదాము, అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయవద్దని చాలా ధైర్యం చెప్పింది నేను నా భార్య అండి.
0: ఓకే,
1: అలాగే ఈ విధంగా అండి, రెండు కళ్ళు లేకపోయినా కానీ నేను సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నానండి, మంచిగా బ్రతుకుతున్నామని సంతోషంగా ఉంటున్నామండి. ఇతర తిలకా గోరింటి సరే.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, సో మన సంకల్ప బలం గొప్పదైతే మనం దేన్నైనా సాధించవచ్చు. సో మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా బాధపడుతున్నా కానీ, లేదైనా ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు కానీ, మీకు మేమున్నాము అని మీ పైన మీకే నమ్మకాన్ని కల్పించిన వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే, కాల్ మీ అన్న 2323-00300, 2323-48-21-29-70-47-15 ఆర్ మై నంబర్స్. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హెల్లో రెయిన్బో, వింటున్నారు విత్ యోర్ జాక్ డాక్టర్ దీపాని దానకవి. స్టే ట్యూన్డ్.

ఎందుకు నా లైఫే ఇలా జరుగుతోంది, పక్కోళ్ళ లైఫ్ చాలా బాగుంది కదా అని సమ్టైమ్స్ మనం ఆలోచిస్తూ ఉంటామన్నమాట కదా. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకు మనమే ధైర్యం చెప్పుకొని, మన సంకల్పం గొప్పదైతే ఏదైనా మన వల్ల అవుతుంది అనుకొని ముందుకెళ్తున్నప్పుడు మనల్ని, అవును నువ్వు ఇది చేయగలవు, నీ పైన నాకు గట్టి నమ్మకం ఉంది అని మనల్ని వెనకాల నుంచి ప్యాట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొద్దిమంది అయినా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు. సో అలా మీ జీవితంలో ఎవరైనా

నీపై మీకే నమ్మకాన్ని కలిగించి నువ్వు చేయగలవు అని చెప్పిన వాళ్ళు ఉంటే కాల్ మీ ఆన్ 2323-00300, 2323-48212979704715 ఆర్ మై నెంబర్స్. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: వాళ్ళు మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారికి.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నమస్తే, కే రమేష్ మాట్లాడుతున్నాను. టాపిక్ బాగుందమ్మా. అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, పాటి నరసింహరావు అని. ఒకసారి ఇట్లాగే ఒకటి పెద్ద ఇష్యూ అయిందనమాట. అది సాల్వ్ చేసినందుకు మాకు చాలా హెల్ప్ చేశారనమాట. అసలు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉండిందనమాట. మేము కలెక్ట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసామన్నమాట. ఆ విషయంలో చాలా మటుకు మాకు చాలా హెల్ప్ చేశారనమాట. అందుకోసం మా ఎప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటే దాదాపు 10-15 సంవత్సరాలు అయిపోయిందనమాట. ధన్యవాదాలమ్మా. మేడం, మార్నింగ్ 9:30కి కాలర్ షో రావట్లేదా మేడం?
0: చెప్తానండి. ఎస్, సో మీ లైఫ్లో కూడా మీకు ఎవరైనా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే కాల్ మీ ఆన్ 2323-00300, 2323-48212-9704715 ఆర్ మై నెంబర్, స్టే విత్ మీ.

0: వాళ్ళ ఫ్రెండ్స్ మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
1: టాపిక్ బాగుంది మేడం. మీ టాపిక్ మంచి మెసేజ్ ఇచ్చే టాపిక్ మేడం. ఇది
0: థ్యాంక్ యూ సో మచ్.
1: రోజు మీ ఛానల్ వింటాం, అందరిని వినమని కూడా చెప్తూ ఉంటాం. నేను కేపీహెచ్ కాలనీలో ఉంటాను. నా పేరు శంకర్ మేడం.
0: చెప్పండి.
1: అయితే టాపిక్ ఏంటంటే,

0: వాళ్ళ ఫ్రెండ్స్ మరి మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
1: టాపిక్ బాగుంది మేడం. మీ టాపిక్ మంచి మెసేజ్ ఇచ్చే టాపిక్ మేడం. ఇది
0: థ్యాంక్ యూ సో మచ్.
1: రోజు మీ ఛానల్ వింటాం, అందరిని వినమని కూడా చెప్తుంటాం. నేను కేపిహెచ్ కాలనీలో ఉంటాను. నా పేరు శంకర్ మేడం.
0: చెప్పండి.
1: అయితే టాపిక్ ఏంటంటే, ఈ విషయంలో మాత్రం ఎక్కువ నేనున్నానని భరోసా ఇచ్చే వాళ్ళు మాత్రం ఓన్లీ స్నేహితులు, ఫ్రెండ్స్, మంచి ఆత్మీయులే మేడం, బంధువులు ఎవరు కాదు మేడం. ఈ మాట నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మా మదర్ సావబోతులో ఉన్నప్పుడు బంధువులు ఎవరు రాలేదు మేడం, ఫ్రెండ్స్ వచ్చి నాకు చాలా చేసింది.
0: ఓకే అండి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే,
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్. వెల్ ఫ్రెండ్స్, సో మీ లైఫ్లో మీకు ఎవరైనా భరోసా ఇచ్చి మీతో పాటుగా ట్రావెల్ చేసి మీరు ఏదైనా చేయగలరు అని మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటే కాల్ మీ ఆన్ 2323482121 2323003029704715 ఆర్ మై నెంబర్స్. మీరు వింటున్నారు హెల్లో రెయిన్బో విత్ యో జోగ్ డాక్టర్ దీపాని దానకవి. 7:43 స్టూడియో క్లోక్ కలిఫిన్ షోస్. స్టే విత్ మీ.

జనరల్గా మనతో ఒకరు ఉండాలి, మనం ఏ పని చేసినా కానీ వాళ్ళు మనని శభాష్ అనాలి, లేదా మన వెనకాల ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని మనం ఎవరి కోసమో ఒక భుజం గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఒక భుజం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. బికాస్ మన పైన మనకు నమ్మకం ఉండి మన సంకల్పం గొప్పదైతే ఆటోమేటిక్గా మనం చేసే ప్రతి పనిలో మనం సక్సెస్ సాధిస్తాం. ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది పెట్టుకోకండి. మీ సంకల్ప బలం గొప్పదైతే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మాట్లాడుకుందాం, స్టే విత్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు వారు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ సర్కిల్లోని వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్లను నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముందుగా గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలందే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఆట కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: Welcome back. Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 low. తెలంగాణకి వెల్కమ్ చెప్పేస్తుంది ఆర్జే డాక్టర్ దీపా నిదానకవి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలంగాణలో ఏంటంటే, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి అన్నమాట. అనేక మంది భక్తుల కోరికలు తీర్చే దైవంగా పేరు గాంచిన ఈ క్షేత్రం అడవుల మధ్యలో కొండల ఒడిలో ఎంతో ప్రశాంతంగా వెలిసి ఉంది. జగిత్యాల జిల్లాకు సమీపంలో ఉన్న కొండగట్టు క్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి మహిమతో ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తుల నమ్మకం ప్రకారం ఈ స్వామివారిని దర్శించుకుంటే ధైర్యం, ఆరోగ్యం, మనశ్శాంతి కలుగుతాయని అందరూ చెప్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా 41 రోజుల దీక్షతో స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. సో ఇవాళ మనం తెలంగాణలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, తెలంగాణలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఆలయ చరిత్ర పురాణ కథనం ప్రకారం సుమారు 300 సంవత్సరాల క్రితం ఒక గొర్రెల కాపరికి స్వామివారు కలలో దర్శనమిచ్చారట. ఆ తర్వాత ఆ ప్రాంతంలో విగ్రహం బయటపడగా భక్తులు ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందుతోంది అని అక్కడి వాళ్ళు చెప్తున్నారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, మనం కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం. మహిమాన్వితమైన ఈ కొండ, ఈ క్షేత్రం ఎంతోమంది భక్తులకి అక్కడ ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, ఆంజనేయ స్వామి అంటేనే భక్తికి, బలానికి, విశ్వాసానికి ప్రతీక అని మనం నమ్ముతాం కదా. అలాగే రాముడిపైన ఆయనకున్న భక్తి మనకు జీవితంలో నమ్మకాన్ని, విధేయతను, ధైర్యాన్ని నేర్పుతుంది. మనసారా మనం ఆయన్ని ప్రార్థిస్తే స్వామివారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని భక్తుల నమ్మిక. ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి మంగళవారం, శనివారం రోజుల్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, తెలంగాణలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ పవిత్ర క్షేత్రాన్ని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ ప్రతి మంగళవారం శనివారం రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతాయి. భక్తులు కొబ్బరికాయలు సమర్పించి ఆకు పూజలు చేసి స్వామివారి కృపను కోరుకుంటూ ఉంటారు. కొండల మధ్య వెలసిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల హృదయాల్లో విశేష స్థానాన్ని సంపాదించుకుంది. సో మీకు కూడా అవకాశం దొరికితే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకోండి. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

యస్ ఫ్రెండ్స్, కొండగట్టు ఆంజనేయ స్వామికి మరో చరిత్ర కూడా ఉందండి ఈ ఆలయానికి. ఏంటంటే, సుమారు 400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల ప్రాంతానికి చెందిన సింగం సంజీవుడు అనే యాదవుడు తన ఆవులను మేపుతుండగా ఈ కొండ ప్రాంతానికి చేరుకున్నట్ట. తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి ఒక పెద్ద చింత చెట్టు కింద స్వామివారు కలలో కనిపించారట. కోరంద పొదలో ఉన్న తనకు ఎండ వానల నుంచి రక్షణ కల్పించమని కోరగా సంజీవు

అప్పుడు అక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించాడు. ఆంజనేయుడిని తీసుకొచ్చేటప్పుడు సంజీవిని పర్వతంలో కొంత భాగం ఇక్కడ పడిందని, అందుకే దీనిని కొండగట్టు అని పిలుస్తారని స్థానికంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలోని గర్భగుడిలో ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో దర్శనమివ్వటం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. పైభాగంలో తూర్పు వైపు నరసింహస్వామివారు, కింది భాగంలో ఉత్తరం వైపు చూస్తూ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. అందువల్ల ఈ ఆలయాన్ని నరసింహ సహిత ఆంజనేయ స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి సామాన్యుల నుండి ప్రముఖుల వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు కొండగట్టుకొచ్చి స్వామివారిని దర్శించుకొని వాహన పూజలు చేయించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ పూజలు చేయిస్తే ఎలాంటి ఆటంకాలు కలగవని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఏటా చిన్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే హనుమాన్ మాల దీక్షాదారులు ఇక్కడ మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్షేత్రాన్ని సందర్శించాలి అంటే తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి మనం దర్శించుకోవాలి అంటే మనకు రవాణా సౌకర్యాలు కూడా చాలా సులువుగా ఉన్నాయి. జగిత్యాల నుంచి అలాగే వేములవాడ నుంచి ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్, ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది ఇవాటి తెలంగాణలో భాగంగా, హిస్టరీ ఆఫ్ తెలంగాణలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మనం తెలుసుకున్నాం. స్టే విత్ మీ.

0: Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. రిమ్జిమ్ హైదరాబాద్కి వెల్కమ్ చెప్తుంది మీ ఆర్చే డాక్టర్ దీపా నిదానకవి. సమ్మర్ హీట్లో హైదరాబాద్ ట్రీట్తో ఇది మీ రిమ్జిమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, హైదరాబాద్ అంటేనే మనకి ఓ స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అందులో సమ్మర్ అంటే ఈ మధ్యాహ్నం ఎండలో బయటికి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది, కానీ సాయంత్రం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా, అలా అలా అలా నగరంలో చక్కర్లు కొట్టాలి అంటే సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది కదా. బికాజ్ చాలా చల్లగా ఉంటుంది. ఓ పార్క్ వెళ్ళాలనో లేకపోతే ఒక బీచ్కి వెళ్ళాలనో మనకు అనిపిస్తూ ఉంటుంది. సో హైదరాబాద్ సమ్మర్ స్పెషల్ గురించి మనం ఇవాళ రిమ్జిమ్ హైదరాబాద్లో మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

వల్ల హైదరాబాద్ సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయ పండ్లు, మామిడి పళ్ళ వాసనలు, ఫలుదా సెంటర్స్, ఇలా నగరం మొత్తం కూల్ మోడల్తో వెళ్తూ ఉంటుంది కదా. మరి సాయంత్రం టైంలో ట్యాంక్ బండ్ దగ్గర గాలికి అలా అలా ఫ్రెండ్స్తో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో. యూత్కి యూత్ ఫేవరెట్ టైంపాస్ అదే, ఫ్యామిలీస్కి ఫ్యామిలీ ఫేవరెట్ టైంపాస్ కూడా అదే. సో సమ్మర్లో హైదరాబాదీలు ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే, కరెంట్ పోయినా పర్వాలేదు, టెర్రస్ పైన పడుకొని అలా చంద్రుణ్ణి చూస్తూ గాలి అలా అలా మనని తాకి వెళ్తూ ఉంటే అబ్బా ఆ మజానే వేరు కదా. సో ఎండలు ఎంత ఎక్కువ అయినా సరే మనం హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి, బయటికి వెళ్తే క్యాప్స్ లేదా గొడుగుని కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో మనందరం కూడా సమ్మర్ని కంప్లైంట్గా కాకుండా ఒక మంచి మెమోరీలా ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇవాళ రిమ్జిమ్ హైదరాబాద్ సమ్మర్ స్పెషల్ బాగుంది కదా. మరో కూల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే హ్యాపీ మాట్లాడుకుందాం.

ఎస్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. సమాజానికి మనం ఏం చేయకపోయినా పర్లేదు, హాని చేయకుండా మన పని మనం చూసుకుంటే చాలా బెటర్. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే యూ ఆల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే షో, అండ్ సి ఆల్ ఆన్ వెన్స్డే విత్ ద సేమ్ టైమ్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదానకవి, signing off this show today.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒక